ద్వైతతత్వవర తత్వమసి శ్రుతీశ మాయామయ త్రిగుణ చిన్మయ హే మహేష ఏ కోపి దేవ బహుధా భవసి త్వమేవ దేవ త్రికూట గిరిశ.

అద్భుత మంత్ర తంత్ర పూర్ణ స్వరూప జనవాంఛిత దానశీల వాత్సల్య సాగర కృపారస కృష్ణ మేఘ దేవత్రికూట గిరిశేఖర సుప్రభాతం నృత్తావసాన ఢమరుధ్వని సంప్రభూత సర్వాక్షర ప్రణుతి సుస్ఫుట తత్వసార శ్రీ సత్య సుందర శివాత్మక వాగధీశ దేవత్రికూట గిరిశేఖర సుప్రభాతం న్యగ్రోధ వృక్ష పరమాద్భుత

జనావలి మనోరథమస్తి చిత్తే తత్తత్ ప్రసిద్ధ్యతి మహేశ్వరతే ప్రసాదాత్ దాక్షిణ్య దైవత దయామయ ధర్మమూర్తే కోటప్పకొండ జగదీశ్వర సుప్రభాతం. చంద్రశ్చ పశ్చిమ గిరౌ ప్రజతిహ్య దృశ్యం పూర్వాచలేభ్యుదయ.

సత్వర ససంగమచంద్రహాసౌ శ్రీయోగి పట్టల సితౌ లలితౌ వదాన్యౌ మాయామయాత్మక గుణ ప్రవినాశకౌ ద్వౌ కూటేశ్వరస్య చరణౌ శరణం.

ముద్రా పరశు సంయుక్త మృగపాణి మనోహర శ్రీమేధా దక్షిణామూర్తే త్రికూటేశ్వర మంగళం సుసర్వోత్తమ దేవేశ స్మరభ

FM 90.4. మీరు బాగా పట్టుకోవాలి నేను చెప్పే మాట. తేలికగా అర్థం అవ్వడానికి నా ప్రసంగాన్ని సంక్షిప్తం చేయడానికి నేను ఉపమానాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను తోమినటువంటి చింతపండు యొక్క ఆ రసం చేత ధగధగాయమానంగా మెరుస్తున్నటువంటి బంగారు గిన్నె యొక్క ప్రకాశము మళ్ళీ కప్పబడింది, మురికిపోయింది. కానీ మీరు ఏ మురికి పోగొట్టడానికి చింతపండు వాడారో అది మళ్ళీ అంటుకుంది, మీరు ఏ ఇసుక వాడారో అది అంటుకుంది, మీరు ఏ కొబ్బరి పీచు వాడారో దానిలో ఉన్నటువంటి మాలిన్యం అంటుకుంది. ఇప్పుడు బంగారు పాత్ర కనపడుతోందా? కనపడటం లేదు. ఇప్పుడు ఇవి పోవాలి, ఇవి ఉండడానికి వీల్లేదు. ఇవి బంగారు పాత్ర ప్రకాశించడానికి వాడడం మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు ఇవి ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు శుద్ధ జలాన్ని తీసుకుని పోషేశారు దాని మీద. మీరు వాడిన చింతపండు పిప్పి, మీరు వాడిన కొబ్బరి పీచులో ఉన్నటువంటి తీగలు, మీరు వాడిన ఇసక అన్నీ పోయాయి. శుద్ధమైన జలం పోసేస్తే ధగ ధగ ధగ ధగ మెరుస్తూ కనపడింది బంగారు గిన్నె. ఇప్పుడు మీరు పోసిన నీటిని అలాగే ఉంచేశారనుకోండి తడి, మళ్ళీ కాసేపటికి గాలిలో ఉన్న మట్టిని అంతటిని అట్ట కింద కట్టించేస్తుంది ఆ నీరు. కాబట్టి ఆ నీరు ఉండొచ్చా? తడి కూడా ఉండకూడదు. ఇప్పుడు పొడి బట్ట పట్టుకొచ్చి ఆ తడి కూడా తుడిచేయాలి. తుడిచేసి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఏమొచ్చింది? ఏమీ రాలేదు. ఉన్న గిన్నె ఉన్నట్లు తెలిసింది. మట్టిలో పడిపోయిన బంగారు గిన్నె ఉన్నదా లేదా అని అనుమానం వచ్చిన బంగారు గిన్నె బంగారు గిన్నె అని ప్రకాశించింది. ఇప్పుడు ఇంకేం చేయాలి అది బంగారు గిన్నె అని తెలుసుకోవడానికి? ఏమీ చేయక్కర్లేదు. బంగారు గిన్నె అని తెలిసేంతవరకే చెయ్యాలి. బంగారు గిన్నెగా ప్రకాశమును పొందిన తర్వాత అలా వదిలేయడమే. అలాగే ఉన్న ఆత్మనే తెలుసుకోవడానికి, తెలుసుకోవడము అన్న మాటలో మీరు ఒక విషయాన్ని తెలుసు గమనించవలసి ఉంటుంది. తెలుసుకునేది ఒకటి ఉండదు, మళ్ళీ తెలుసుకునేది ఉంటే రెండవుతాయి. మీరే ఆత్మ అన్న అనుభవంలో నిలబడిపోతారు. ఆ అనుభవంలో నిలబడిన తర్వాత ఇంకా మళ్ళీ చెప్పడానికి రెండో వస్తువు ఉండదు. మీరు చెప్పే ప్రయత్నం చేశారనుకోండి ఆత్మ గురించి, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? దానికన్నా రెండో వారిగా నించున్నారు కాబట్టి మళ్ళీ దాని ప్రకాశంతోనే చెప్పాలి. పటకారని మీరు పట్టుకోవాలి, కానీ పటకారం మిమ్మల్ని ఎప్పుడూ పట్టుకోలేదు. అలాగే ఆత్మ ప్రకాశం చేత మీరు చెప్పాలి, కానీ మీరు ఆత్మని ప్రకాశింప చెయ్యలేరు. మీరు కొత్తగా దాని గురించి మాట్లాడడం కుదరదు. అందుకే ప్రపంచం మొత్తం మీద ఎంగిలి కాని ఏకైక వస్తువు ఉంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే ఆత్మ గురించి చెప్పలేం కాబట్టి, నోటిలోకి రాదు కాబట్టి వాగ్రూపంలో ఆత్మ ఎంగిలి కాదు, అనుభవముగా తానుగా నిలబడిపోతుంది. అందుకే ఆత్మానందమును అనుభవించాడంటారు, తప్ప మాట. ఆత్మానందం అనుభవించాడు అంటే అనుభవించిన వాడోడున్నాడు ఆత్మానందం అవుతుంది అని గుర్తు కాదు, తాను ఆత్మానందమై ఉండిపోయాడు. అందుకే పరానందాభిక్యం రసగితి రసం తద్భజనవా అన్నంటారు.

ప్రకాశించినట్లు తానే రాశీభూతమైన ఆత్మానందమై నిలబడిపోతాడు. తాను ఆత్మానందమై నిలబడిపోయిన నాడు దుఃఖ స్పర్శ లేదు, అన్నిటికి తాను సాక్షి. ఆ సాక్షిగా నిలబడడంలో ఇది పడిపోవడానికి కూడా సాక్షి. తాను చెదరని వస్తువు, చెరగని వస్తువు, తరగని వస్తువు, నశించని వస్తువు అని తెలుసుకున్న ఉత్తర క్షణంలో దాని పర్యాయపదమే బ్రహ్మము కాబట్టి తాను బ్రహ్మమై, తాను బ్రహ్మమై కాదు తాను బ్రహ్మముగా జ్ఞానమును పొంది బ్రహ్మముగా నిలబడిపోతాడు. ఇలా నిలబడగలిగినటువంటి స్థితిని చేరడానికి సాధనా ప్రక్రియ దీని కొరకు వస్తాయి. గురువుగారి దగ్గర శ్రవణం చేస్తాడు, శాస్త్రములను చదువుకుంటాడు, బాగా అనుష్ఠానం చేస్తాడు. ఈ అనుష్ఠాన ప్రక్రియ అంతా ఎటువంటిదంటే చింతపండుతోటి పీచుతోటి బంగారు గిన్నెతి తోమడం లాంటిది. ఇది చేసి చేసి చేసి చేసి ఏం చేస్తాడు, ఇది చేసుకోవడం ప్రయోజనం కాదు, బంగారు గిన్నె కనపడడం పూర్తిగా మెరవడం ప్రయోజనం, తాను బంగారు గిన్నెగా తెలియబడ్డాం. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా ఇవి కూడా పనికిరావు, జ్ఞానము పడాలి. దాని మీద భక్తితో చేసినటువంటి కర్మాచరణం అంతా కలిసి జ్ఞానావిర్భావం మనకు హేతు కావాలి. మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మరుగునీళ్ళు నేను నీళ్లు కాచుకుంటున్నాను, మంచి శీతాకాలం, తెల్లవారుజామున 4 గంటలు స్నానం చేసి నేను సంధ్యావందనం చేసుకుని ఎక్కడికో వెళ్ళాలి. నీళ్లు కాచుకుంటూ పొయ్యి దగ్గర నిలబడ్డాను, నాకు ఎంతో హాయిగా ఉంది శీతాకాలం కాబట్టి. ఆ నీళ్లు కాచుకుంటుంటే పొయ్యి సెగ తగులుతూ బాహ్ ఎంత హాయిగా ఉందో అనిపించింది. నేను ఇప్పుడు ఆ పొయ్యి దగ్గర నీళ్లు కాచుకుంటూ నించున్నాను. ఇది కూడా నా సొంతం కాదు, సురేశ్వరాచార్యులు వారు శంకర భాష్యానికి చేసిన వార్తికంలో ఉపమానాన్ని చెప్తున్నాను. ఆయన రొట్టెలు అన్నారు, నేను వేడి నీళ్లు అన్నాను. అలా నిలబడితే ఆ నీళ్లు ఉడుకుతున్నాయి, మీరేం చేయాలి? ఆ నీళ్లు దింపేయాలి. పొయ్యి వేడి తగులుతోంది కదా అని నించున్నారు, నీరు ఆవిరైపోతుంది. మీరు చేసేటటువంటి కర్మలు ఎప్పటి వరకు చేసుకుంటూ పెడతారంటే, నీళ్ళు ఎప్పుడు పోస్తారంటే, ఈ చింతపండు పిప్పి అవి కూడా ఇక బంగారు గిన్నె మీద ఉండక్కర్లేదు, తీసేస్తారు. ఆ జ్ఞానావిర్భావం, అందుకే జ్ఞాన గంగ అంటారు, ప్రవహిస్తుంది అది పడేంత వరకు. అప్పుడు ఈ కర్మల యందు కూడా ఇవే ఇలాగే చెయ్యాలనేటటువంటి స్థితి నుంచి కూడా పైకెక్కుతాడు. ఎక్కి సంతతము తనలో తాను రమించగలిగిన స్థితికి ఎదుగుతాడు. ఇప్పుడు ఆ నీళ్లు కూడా తుడిచేశాడు అంటే అప్పుడప్పుడు అలా నిలబడడం, అప్పుడప్పుడు బాహ్య ప్రపంచంలోకి రావడం రెండుగా ఉంటాడు. ఒక స్థితిలో ఆ బట్ట పెట్టి తుడిచేసిన తర్వాత ఇక బంగారు గిన్నె బంగారు గిన్నెగా ఉండిపోయినట్లు తాను ఎప్పుడూ 3 అవస్థలకి సాక్షిగా 4వదిగా నిలబడతాడు. అదే తురియం. లలితా సహస్రంలో సర్వావస్థ వివర్జిత అంటారు వ్యాసుల వారు. అప్పుడు 3 అవస్థలకు తాను సాక్షి. మనస్సు ఇంద్రియములు పైకి లేచాయి జాగ్రత్త, దానికి సాక్షిగా ఉంటాడు. ఓహో మనస్సు లేచింది, కోరికలు కోరుతోంది, తిప్పుతోంది, ఇంద్రియముల సుఖాలు అంటున్నాయి, ఇంద్రియముల దుఃఖములు అంటున్నాయి, చూస్తూ ఉంటాడు తమాషా. స్వప్నము, ఓహో ఇది పడుకుంది, ఇంకా మనసు లేచి ఉంది, మనసు తమాషా కలని సృష్టిస్తోంది అని మనసుకి సాక్షిగా ఉంటాడు. సుషుప్తి, ఈ మనస్సు ఇంద్రియాలు ఆత్మలోకి వెళ్ళిపోయి ఏ అలజడి లేకుండా ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఆ సుషుప్తి యందు ఓ మనస్సు ఇంద్రియములు కూడా లయమైపోయి ఇప్పుడు ఆత్మ ఒక్కటిగా నేనున్నాను దానికి కూడా సాక్షిగా ఉంటాడు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి రాత్రి బాగా నిద్ర పట్టిందా అంటే, రాత్రి ఇది బాగా నిద్రపోయింది అనేవారు. అంటే ఎప్పుడూ ఆయన సాక్షియే. ఇది అద్వైత సిద్ధాంతమనందు భగవద్గీత యొక్క చరమ ప్రయోజనము. ఆ స్థితికి ఎదిగిపోయినప్పుడు సాక్షిగా తాను నిలబడతాడు. ఈ సాక్షిత్వమును ఎవడు పొందాడో వాడు ఆత్మ అయ్యాడు తప్ప, నాలా శ్లోకం చెప్పి నాలా ఉపన్యాసం చెప్పినటువంటి వాడు ఆత్మ అయిపోయిన వాడు కాడు. ఎవడు ఆత్మగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ సంపాదించాడు అంటే తాను అలా వెనక్కి అడుగులు వేయడం రావాలి. అందుకే ఈ సాధన యందు ఏమవుతుందంటే నిశ్శబ్దం. ఈ సాధన యందు తన నడక ఎవ్వరికి వినపడదు, తన నడక ఎవ్వరికీ తెలియదు. నేను ఇలా నడిచొస్తున్నాను అనుకోండి అందరికీ తెలుస్తుంది, నేను నడుస్తున్నాను అనుకోండి శబ్దం అవుతుంది, కోటేశ్వరారు నడుస్తున్నారని తెలుస్తుంది, నేను వెనక్కి వెడుతున్నాను అనుకోండి
వెనక్కి వెళ్ళడం అంటే నేను ఆత్మసాక్షిగా నిలబడి, నేను ఆత్మగా నిలబడి నా ఇంద్రియాలని

మనస్సులోకి తీస్తున్నాను అనుకోండి, మీకు ఎవ్వరికీ తెలియదు. నేను మనస్సుని ఆత్మలో పెడుతున్నాను అనుకోండి, ఎవ్వరికీ తెలియదు. నేను సాక్షిగా ఉండి నా ఇంద్రియాలని, నా మనస్సుని, లోకాన్ని చూస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను సాక్షిత్వమును పొంది ఆత్మగా నిలబడ్డానన్న విషయం మీకు ఎవ్వరికీ తెలియదు. లోకంలో ఏమనిపిస్తుందంటే మనం ఎలా కనపడుతున్నామో ఆయన కూడా అలా కనబడతాడు, అదిగో ఆయన అలాగే నిలబడ్డాడు అనుకుంటాం. కానీ కాదు, ఆయన ఆత్మగా నిలబడినవాడు. ఆయనే రాళ్ల మధ్యలో ఉన్న సాలగ్రామం. అది ఆ స్థాయిని ఎవడు పొందాడో వాడు కొన్ని కోట్ల కోట్ల కోట్ల మందిలో ఏ ఒక్కడో పొందుతాడు. అసలు ఇలాంటిది ఒకటి ఉంది అని తెలుసుకోవడానికి పూర్తిగా మనసు దాంట్లో అయోమయం పొందకుండా కుదురుకుని నిలబడడానికి కొన్ని కోట్ల జన్మల సాధన చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎవరి మీద ప్రసరిస్తుందో అటువంటి వారికి మాత్రమే తత్సంబంధమైనటువంటి అంతర్ముఖత్వము అలవాటు పడుతుంది, ఆ పరిశీలనము అలవాటవుతుంది. ఆత్మవస్తువు ఒకటి ఉంది, అది తెలుసుకుంటోంది అని చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుంది. నిజానికి ఈ శ్లోకాన్ని శంకర భగవత్పాదులు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, ఇది పరమ సాహసం. అసలు ఈ మాట అనడానికి ఎవడు సాహసించడు, ధైర్యం సరిపోదు. ఒక్క శంకరాచార్యులు వారు కాబట్టి అన్నారు. ఆయన అన్నారు, చీ అవతలబో, ప్రపంచం బయట ఎక్కడుంది? నీలో ఉంది, బయట లేదు ప్రపంచం. అసలు ఈ మాట చెప్పగానే ఎవడైనా ఏమని అంటాడంటే ఏమీ అర్థం కాలేదండి మాకు. బయట లేకపోవడం ఏంటండి? సీసా బయట లేదు, ఈ మేజా బయట లేదు, మీ అందరు లేరు, మీ అందరూ నాలో ఉండడం ఏమిటి, బయట ఉండకపోవడం ఏమిటంటారు. ఆత్మయందివన్నీ ఉన్నాయి. నేను ఒక్క ఉదాహరణ చెప్పి నేను పూర్తి చేసేస్తాను. ఆత్మ యొక్క ప్రకాశం చేత మనస్సు ప్రకాశిస్తుంది. ఆత్మలే మనస్సు స్వతంత్రముగా ప్రకాశించలేదు. బ్యాటరీ లైట్లో ఉండే బల్బు తనంత తాను వెలగదు. మనం ఏమంటామంటే ఆ బల్బును చూసి ఇదిగో బల్బు వెలుగుతోందంటాం, బ్యాటరీ లైట్ వెలుగుతోందంటాం. కాదు, బ్యాటరీ లైట్ కాదు వెలిగేది, లోపల ఉన్నటువంటి బ్యాటరీలోంచి ప్రవహిస్తున్నటువంటి శక్తి ఆ బల్బులోకి ప్రవేశిస్తే అది కొంత కాంతిని వెదజల్లుతుంది. అలాగే ఆత్మ యొక్క కాంతి కన్నుల మీద పడితే కన్నులు చూస్తాయి, ఆత్మ యొక్క కాంతి చెవుల మీద పడితే చెవులు వింటాయి, ఆత్మ యొక్క కాంతి మనసు మీద పడితే అది సంకల్ప వికల్పములు చేస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనసుకి స్వతంత్రత లేదు, మనసు స్వయం ప్రకాశకము కాదు. మీరు గమనించారు కదా అక్కడ వరకు. ఇప్పుడు ఈ మనసు ప్రతి విషయాన్ని దానికి మాత్రమే తెలుసు. నాకు ఏది తెలుసో అది మీకు తెలిసి ఉండి ఉంటే మీరు నా ఎదురుగుండా ఇలా కింద కూర్చుని వినక్కర్లేదు, నేను ఇలా ఎత్తు మీద కూర్చుని చెప్పక్కర్లేదు. భగవద్గీత పుస్తకంలో ఉందా, భగవద్గీత నాలో ఉందా? ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. భగవద్గీత పుస్తకంలోనే ఉండి ఉంటే నేను ఆ పుస్తకం లేకపోతే చెప్పలేకపోవాలి. భగవద్గీత నేనయ్యాను ఆ శ్లోకం వరకు అని గుర్తు ఏమిటంటే నాలోకి ప్రవేశించేసింది భగవద్గీతలోంచి. ఈ మనసు పట్టుకుంది. ఇప్పుడు ఈ పట్టుకోగలిగిన శక్తి ఆత్మ యొక్క చైతన్యం చేత వచ్చింది. ప్రపంచము మనలో ఉన్నది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కోటేశ్వరరావు, మీరు దీపం పెట్టేటప్పుడు ఎలా పెడతారు అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేను చిన్న చిన్న అగ్గిపుల్లలు వాడనండి, ఎందుకంటే అగ్గిపుల్ల వెలిగించి అగరవత్తు వెలిగించి అగరవత్తుతో దీపం వెలిగించే లోపల ఈ చిన్న అగ్గిపుల్ల గభాలను వెలగడంలో చేతి మీదకు వస్తుందేమో అని ఎప్పుడూ పొడుగు అగ్గిపుల్లలే వాడతాను. ఈ పొడుగు అగ్గిపుల్లలో ఉన్నటువంటి అగ్గిపెట్లు ఉన్నాయా అంటే లేవు అనకుండా ఎప్పుడూ దొరికే కొట్టు అదిగో భానుగుడి జంక్షన్లో బలానా చోటు ఉంది, వాణ్ణి అడగగానే ఇస్తాడు. ఆ అగ్గిపెట్టెలో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి, ఇటువైపు అయిపోయాయని ఇటువైపు ఉన్నాయని నేను ఎలా గుర్తు పెట్టుకుంటానంటే లైట్స్ అన్న వేపు కొన్నాళ్ళు వాడతానట, అయిపోయాక హోమ్స్ అన్న వేపు ఉంటాయి అని అటువైపుకి పెట్టెతోసి అటు నుంచి పుల్ల తీస్తాను. ఆ అగ్గి పెట్టి నా కుడి చేతి వైపు ఉన్న కబ్బోర్డ్లో గంధపు సాన పక్కన ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, అగ్గిపెట్టి మా ఇంట్లో ఉందా, అగ్గిపెట్టె గంధపు సాన పక్కన కబ్బోర్డ్లో, కబ్బోర్డు పూజామందిరంలో, పూజామందిరంలో వ్యవస్థ అన్నీ ఇక్కడున్నాయా? ఇక్కడున్నాయి. ఇప్పుడు మీరొచ్చి మా ఇంటికి పెద్ద అగ్గి పుల్లల పెట్టి ఎక్కడుంది అని అడిగారనుకోండి, మీరు చెప్పగలరా? నాలా చెప్పలేరు.
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం.

రాజ్యాంతర్గతం, అద్దాన్ని తీసుకెళ్ళి కొండ మీద పెడితే పట్టణం అంతా అద్దంలో ఉన్నట్టు, నిజానికి ప్రపంచం నీలో ఉంది. ఎంత లోపలికి దీన్ని ఎక్కించుకుంటున్నావో, ఆ మాయతో ప్రతిబింబాన్ని చూసి పట్టుకూర్చున్నావో, అంతసేపు దాని ఎందు అసద్వస్తువు ఎందు నిలబడిపోతావు. అసలు దేని ఎందు నిలబడుతోందో దాని గురించి విచారణ నువ్వు మొదలు పెడితే, ఇది నిలబడుతున్నది మనసు ఎందు, ఈ మనసు నిలబడింది ఆత్మ ఎందు. కాబట్టి ఆత్మ ఒక్కటే సత్య వస్తువు, అది సాక్షి, అది తెలుసుకుంటోంది, అది ఎప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉన్న దాన్ని వదిలిపెట్టి ఎప్పుడూ లేనిది, ఎప్పుడూ ఉండని దాన్ని సత్యం అనుకుని నువ్వు పొరపాటు పడిపోతున్నావు. ఈ పొరపాటు మారాలంటే అభ్యాసం చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఈ సాధనయే గురుముఖత శ్రవణం. అందుకే ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు. ఉపనిషత్ అంటే గురువుగారికి దగ్గరగా కూర్చోవడం. గురువుగారికి దగ్గరగా కూర్చోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈ సభలో ఇన్ని వేల మంది జనముండగా నేను చెప్పి ఉండొచ్చు, కానీ నిజంగా దీన్ని సాధన చేసే ప్రయత్నం ప్రారంభించేవాడు ఇందులో ఏ ఒక్కడో ఉంటాడు. ఆ ఒక్కడే ప్రయత్నం ప్రారంభం చేస్తాడు. ఆ ప్రారంభం చేసిన ఆ ఒక్కడే ఈ జన్మలోనో ఉత్తర జన్మలలోనో చెప్పిన నాకన్నా ముందు వాడు ఆత్మగా నిలబడిపోయినా ఆశ్చర్యం లేదు. ఇది అందించడం కోసమని ఉపనిషత్తుగా వస్తుంది. జగదాచార్యుడైనటువంటి కృష్ణ భగవానుడు పరిపూర్ణావతారమైనటువంటి పరబ్రహ్మము, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లిదయంత్యాపో నశోషయతి మారుత. అది నీవే అయ్యున్నావు తత్వమసి, తత్వతమ్ము అసి తత్వమసి మహావాక్యం. అసలు నిజంగా అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటుంటారు 42 రోజులు, వాళ్ళు వినవలసింది దక్షిణామూర్తి స్తోత్రం, ఈ భగవద్గీత. ఎందుకంటే ఆయన చిన్ముద్ర పడతాడు. 42 రోజులు కూర్చుని సాయంకాలాలు గురువుగారితో చెప్పించుకోవాలి. గురువుగారు అంటే దీక్ష అంటేనే గురువుగారు. గురువుగారి దగ్గర కూర్చుని ఏమీ వినకుండా 42 రోజులు దీక్ష అంటే బూడిదే. అందులో తెలిసి వచ్చేది ఏమీ ఉండదు. తెలిసిన కర్మానుష్ఠానం, 2 పూట్ల స్నానం చేయడం ఒకటే మిగులుతుంది. అదో మంచిదే కొంతవరకు, కానీ ఏమిక్కుతో మెట్టు. నిత్యం ఎక్కాలంటే గురుముఖత వింటేనే, శాస్త్రాన్ని పరిశీలనం చేస్తేనే, లేకపోతే చేసేదేమీ ఉండదు. కాబట్టి చిత్తశుద్ధి కలగడానికి కర్మానుష్ఠానం చేస్తారు. ఒక స్థితిలో ఇక ఆ కర్మానుష్ఠానం కూడా చెయ్యకుండా నిలబడతారు. కానీ ఇందులో వచ్చే పెద్ద ప్రమాదం ఏమిటంటే, ఆ స్థాయిని పొందేసిన వాడిని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నువ్వు మానకూడదు కర్మానుష్ఠానం. నువ్వు ఆ స్థాయికి ఎదిగిపోయిన తర్వాత తనంత తాను నీకే ఊడిపోతుంది. పండైపోయిన తర్వాత కొమ్మ నుంచి తాను ఊడిపోయినట్టు, కాయగా ఉండగా రాయి పెట్టి కొట్టినా రాలన్నట్టు, నువ్వు పండిపోయేంత వరకు నువ్వు ఊడకూడదు. అలా నీకు ఆ జ్ఞానావిర్భావము జరిగేంత వరకు కర్మానుష్ఠానము చేస్తూనే ఉండాలని, తత్కారణము చేత తాను ఆత్మగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడని మనకి గీతాచార్యుడు మహానుభావుడై సాంఖ్యయోగంలో ఈ ఆత్మతత్వాన్ని గురించి వివరణ చేశాడు. ఇందులో నేను రేపటి రోజున కూడా చాలా సంక్షిప్త ప్రసంగమే చేస్తాను, వెనక తల్లి శోభానాయుడు గారి యొక్క నృత్య కార్యక్రమం ఉన్న కారణం చేత. కానీ వీలైతే నేను మిగిలినటువంటి 2 రోజులు 3 రోజులు ఉంటుంది కాబట్టి అందులో అసలు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి, కర్మ అన్న మాటకు అర్థం ఏమిటి, యోగిగా నిలబడడం అన్న మాటకు అర్థం ఏమిటి, అసలు నిజంగా సాధన అన్నదటి వైపుకి ఎలా అడుగులు పడాలి నిరంతర సాధనలో అన్నదాని గురించి, ఇప్పుడు సత్యం గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం. జిజ్ఞాసులైన వారికి తదభ్యాసము కొరకు కొంత నేను అందించవలసిన ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో దాని మీద నేను దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పద్మశ్రీ శోభానాయుడు గారి యొక్క నృత్య కార్యక్రమం కొద్ది క్షణాల్లో, కొద్ది నిమిషాల్లోనో ప్రారంభమవుతుంది. కాబట్టి అటువంటి మహాతల్లి నాకు ఆవిడ గురించి చెప్పమని నన్ను కార్యకర్తలు ఆదేశించకపోయినా, నాకు వారి ఎందున్న గౌరవం చేత ఒక్క 2 మాటలు చెప్పి పూర్తి చేస్తాను. ఆవిడ భారత ప్రభుత్వం చేత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ గ్రహించడం నా మటుకు నా వరకు మాత్రం అది పెద్ద విశేషమేం కాదు, అది ఆవిడికి అనుషంగిక ప్రయోజనం. నా వరకు నాకు చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఆవిడ పరిపూర్ణమైనటువంటి నటరాజానుగ్రహమును పొందినటువంటి తల్లి. అసుర సంధ్య వేళలో మీ అందరూ ఇంతకాలంగా ఇక్కడ కూర్చుని చేసినటువంటి సాధనకి మెచ్చి పరమశివుడే వచ్చి కైలాస పర్వతం మీద తాండవం చేస్తుండగా చూసేటటువంటి అదృష్టాన్ని మీకు కృప చేస్తే, అటువంటి శివతాండవం చూస్తున్నటువంటి వాడు మధ్యలో మాట్లాడిన వాడు ఎంత మూర్ఖుడు, మధ్యలో మాట్లాడితే తత్ఫలితాన్ని ధారబోసేసినట్టు, పూజలు అందుకే మాట్లాడరు, మాట్లాడకూడదు, మౌనం. అంతటి తల్లి, అంతటి విదుషీమణి, ఇవాళ ఆవిడ కార్యక్రమం ఇస్తాను అంటే నిజంగా ఎదురు చూసే పట్టణాలు ఎన్నో ఉన్నాయి. ఆచార్య స్థానాన్ని పొందింది మహాతల్లి ఆవిడ. ఆవిడ కూర్చుని ఇవాళ నేర్పుతాను అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆవిడ దగ్గర శిష్యులుగా ఉండడానికి

ఇష్టపడతారు. అటువంటి తల్లి వచ్చారు అంటే అది ఆవిడ సంస్కారం అంటే కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి భక్తుల పూజలు కార్యక్రమాలు ఇది చూసి ఆవిడ ఆనందం పొంది సుబ్బారావు గారి మీద ఉన్నటువంటి ప్రేమయే కారణంగా ఆవిడ ఇక్కడికి వచ్చారు. అటువంటి తల్లి నర్తన చేస్తున్నప్పుడు మధ్యలో లేస్తూ ఉండడం, కూర్చుంటూ ఉండడం, అల్లరి చేస్తూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం, నిద్రపోతూ ఉండడం అసహ్యకరమైన విషయాలు. పరమ గౌరవంతో ఆ ఏమి కాకినాడరా, ఏమి కోవాడరా, ఎంత నిశ్శబ్దం అని ఆవిడ పొంగిపోయేటట్టుగా, అసలు నిజంగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. అసలు ఆ నటువాంగం ప్రారంభం చేస్తారు, అంబాపరాకు దేవీ పరాకు అని వాళ్ళు ఆ పరాకు చెప్తూ ప్రారంభం చేయగానే మన మనసులు లయమైపోతాయి. అంత గొప్ప కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది కాబట్టి పరమేశ్వరుని యొక్క తాండవాన్నే మీరు చూస్తున్నంత ఆనందంగా, పార్వతీదేవి యొక్క లాస్యాన్ని చూస్తున్నంత ఆనందంగా సభామర్యాదని పాటిస్తూ మీ అందరూ ఈ కార్యక్రమాన్ని అనుభవించవలసిందిగా, అవధరించవలసినదిగా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తూ ఇవాళ్టి నా ప్రసంగాన్ని ఇక్కడితో పూర్తి చేస్తున్నాను. స్వస్తి.

0: விஷ்ணு எஃப்எம் 90.4. వేరుశనగలని ఎండబెట్టడం, నిల్వ చేయడంలో ఎఫ్లాటాక్సిన్లని అదుపు చేయడం. వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించని వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది.
1: ఈ ఎఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు చేస్తాయి.
0: వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నిట్లోనూ వాటిని కాపాడాలి. ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని నేర్చుకుందాం.
1: బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్లతో విడగొట్టవచ్చు. దానికి దుర్వాసన, చేదు ఉంటాయి. వాటిని అలా గుర్తుపట్టవచ్చు.
0: వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.
1: కలుపు మొక్కలు మొక్కని బాగా రక్షిస్తాయి. చుట్టూ కలుపు ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది. కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
0: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది. కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలి వలన బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు, ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దల్లోంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి, గింజలకి సంక్రమిస్తాయి. గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని, తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయ మీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు. చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది. కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లాటాక్సిన్కి రంగు ఉండదు. కానీ ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరుతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలివియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలను ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో, అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న, విరిగిన, జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది. కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ

0: వద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
1: నేను మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఫ్రెండ్స్, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి, కోళ్లకి, పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం, ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే తింటాం.
2: వేరుశనగలని రోజులో చాలాసార్లు కలియబెడుతుండాలి. అప్పుడు అవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులు ఉన్నాయని ఆంటోనియో మనకి చెప్తున్నాడు.
1: టార్పాలిన్ మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం. టటటట అంటూ మోగుతుంది. అప్పుడది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే లోపలున్న గింజ మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది.
3: మీ
2: వేరుశనగలని నేలకి దూరంగా, వర్షానికి, రాత్రిళ్లలో తేమకి దూరంగా ఉంచడానికి వాటిని సోలార్ డ్రైయర్లో పెట్టడం ఒక సరైన పద్ధతి. చెక్క స్తంభాలు, కర్రలతో ఎత్తుగా ఒక మంచని కట్టవచ్చు. ఇక్కడ చూపిన మంచె మీటర్ ఎత్తున 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. కర్రల మీద ఒక జాలిని పరిచితే ఉత్పాదన కింద పడదు. జాలిని కర్రలకి కట్టవచ్చు. మంచె పక్కల్లోనూ మధ్యలోనూ 3 మీటర్లకు ఒకటి చూపిన స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైనవి, మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచె పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ చిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ని స్తంభాల మీదుగా మంచె మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచెకి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లాటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రైయర్లోనే ఎండబెడతాడు.
1: ఉత్పాదనని డ్రైయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగానూ, శుభ్రంగానూ ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రైయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకున్న నేల మీద ఎండబెట్టేవాళ్ళం. అదంతా పాడైపోయేది. కానీ డ్రైయర్లో ఉత్పాదనంతా చాలా బాగా ఉంటుంది. అది తడవదు, చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రైయర్ చక్కగా తయారైంది. వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది. డ్రైయర్ చాలా శుభ్రంగా ఉంటుంది.
2: ఎండిన వేరుశనగలని అల్లిన సంచుల్లో పోసి చల్లని, పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీద గాని, పీటల మీద గాని, నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి. అవి మురికిగా సంచులని పాడుచేసి, కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి.
1: నేను మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తుగా ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు. అందుచేత దాన్ని ఎత్తులో, గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది. ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి. ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.
2: కాబట్టి వేరుశనగలు శుభ్రంగా, ఆరోగ్యంగా, ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు, మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన, చిన్న, బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గానీ, ప్లాస్టిక్ షీట్ల మీద గానీ ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంతమాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియదిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు. వేరుశనగ కాయల్ని చల్లగా, పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గానీ, గోడలకి గానీ తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగకాయలు దక్కుతాయి. మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకి ఎక్కువ సొమ్ము లభిస్తుంది.
3: ¿Por qué es importante? Porque el evento

0: ఎక్కడేమో కొందేశెల్మని బోని.
1: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనక్కాయల్ని చక్కటి ధరకు అమ్మవచ్చు, లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపు పచ్చ రంగు వస్తుంది, అప్పుడది వెంటనే అమ్ముడవుతుంది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును,
1: సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
4: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176-12669. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
1: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీసు వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
0: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
1: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.
5: నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలకు పరిష్కారమే మన ఆయుష్మాన్ భవ. ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు మన రేడియో విష్ణు 90.4.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు.

0: ఖచ్చితంగా చేయబడను. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. జిమ్ చేస్తున్నారా? అయితే బూట్లు, దుస్తులు నాసిరకం అస్సలు వాడొద్దు. వాటి వల్ల వారంలోనే మడమలు, మోకాళ్ళ నొప్పులు పుడతాయట. కొన్నిసార్లైతే అంతర్గత గాయాలు కూడా కావచ్చు. అలానే ఒంటికి గాలి తగలనివ్వని సౌకర్యంగా లేని దుస్తుల వల్ల కూడా తొందరగా చెమట పట్టి శరీరం వేడెక్కుతోందట. దీనివల్ల డీహైడ్రేషన్ ఆవరించి నిసత్తువ ఆవరిస్తోంది. ఈ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడొద్దు. అలానే మీరు వ్యాయామానికి అలవాటు పడేదాకా కూడా రోజూ మీ వెంట ఓ మంచినీళ్ల సీసా తీసుకువెళ్ళండి. అవసరమైనప్పుడు ఒక్కో గుటుక వేయండి చాలు. గుండె వేగం పెంచే వ్యాయామాలప్పుడు కళ్ళు తిరగడం, నీరసించడం వంటి సమస్యలుండవు. ఓట్స్ రోజు తింటారా? జీర్ణశక్తికి మంచిది, బరువు తగ్గడంలో సాయపడతాయని ఓట్స్ ని చాలా మంది తింటుంటారు. అలాగని రోజు తినట్లేదు కదా అది అలాగని రోజు తినట్లేదు కదా అతి అనర్థం అన్నది వీటి విషయంలో కూడా వర్తిస్తుందండోయ్. ఓట్స్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అతిగా తీసుకుంటే ఇది కడుపుబ్బరం, గ్యాస్ లకు కారణమవుతుందట. ఓట్స్ లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం కాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ ను శోషించుకోవడంలో అడ్డుపడుతుందట. అందుకే చాలా వరకు కూడా రాత్రంతా నానబెట్టి తినడం చాలా మేలు. బరువు అదుపులో ఉంచుకోవాలి, తగ్గాలి అని వీటిని తింటుంటారు కదా. నిజానికి దీనిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో తీసుకుంటే పర్లేదు, కానీ రోజు తీసుకుంటే బరువు పెరిగే అవకాశము లేకపోలేదు. ఓట్స్ లో పోషకాలు బోలెడు ఉంటాయి. అయితే అవే మన శరీరానికి సరిపోవు, ఇతర పోషకాలు కూడా కావాలి. అల్పాహారానికి వీటిపైనే ఆధారపడితే ఆ సమన్వయం కోల్పోతాము. కొందరిలో ఇది అలర్జీ, దురద, జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులకు కారణమవుతాయట. అందుకే అప్పుడప్పుడు తినండి అని అంటుంటారు. అది కూడా ఎక్కువగా నానబెట్టాలి. ఇతర న్యూట్రియంట్లు అందేలా నట్స్, పండ్ల ముక్కలు వంటివి కూడా జోడించుకోండి. అంతేకాని పూర్తిగా వీటిపైనే మాత్రం అస్సలు ఆధారపడద్దు. పిల్లలు చురుగ్గా తెలివితేటలతో పెరగాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి దినచర్యను అలవాటు చేయాలి. అది ఎలాగో తెలుసుకుందాం. పిల్లలు రాత్రిపూట త్వరగా పడుకొని ఉదయాన్నే నిద్రలేచేలా చూసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి పిల్లలు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలకు తరచూ మంచినీళ్లు తాగడం అలవాటు చేయాలి. దీనివల్ల శరీరం తేమతో నిండి ఉంటుంది. నీరసం, నిసత్తువ ఆవహించకుండా తక్షణ శక్తి లభిస్తుంది. వీటితో పాటు శరీరం అంతా కూడా రక్త ప్రసరణ సజావుగా జరగడం వల్ల మెదడు చాలా వేగంగా స్పందించగలుగుతోంది. పిల్లలకు రోజు వ్యాయామం చేయాలని చెప్పాలి. రోజు నిద్రలేవగానే పిల్లలు వ్యాయామం చేస్తూ ఉంటే శరీరంలో ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరుగుతోందట. దీంతో పిల్లలు చురుగ్గా ఆలోచించగలుగుతారు. రోజు పిల్లలకు ఉదయం పూట కాసేపు చదివించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో గుర్తుపెట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుందట. మరి పిల్లలు అల్పాహారం మానేయకుండా చూసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, కోడిగుడ్లు, పాలు, పెరుగును రోజు ఆహారంలో చేర్చాలి. వీటి వల్ల పోషణ అంది, మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. సాయంత్రం పూట పిల్లల చేత మెమరీ గేమ్స్, చదరంగం, సుడోకో, పజిల్ గేమ్స్ లాంటివి ఆడించాలి. వీటి వల్ల పిల్లల్లో ఆలోచన సామర్థ్యం, తెలివితేటలు బాగా పెరుగుతాయి. పిల్లలకు యోగా, ధ్యానం లాంటివి కూడా అలవాటు చేయాలి. వీటి వల్ల మెదడు చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా మారుతుంది. జ్ఞాపకశక్తి కూడా చాలా పెరుగుతుంది. మరి ఇప్పటిదాకైతే కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్, ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
0: అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందా, లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చిందా? ఆగండి, మీరు క్లిక్ చేసే ఒక లింక్, మీరు చెప్పే ఒక ఓటీపీ మీ బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేయగలవు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకండి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పొట్ట శుభ్రంగా ఉన్నప్పుడే జీవక్రియలు సజావుగా జరుగుతాయి. లేదంటే కడుపు ఉబ్బరించడం, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలతో పాటు పలు అనారోగ్య పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఏ పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే పొట్ట సహజ తీరులో శుభ్రపడుతుందో తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఉసిరి రసం తాగితే జీర్ణాశయ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. ఉదయానికల్లా పొట్టలోని మలినాలన్నీ పూర్తిగా విసర్జితమవుతాయట. ఉదయాన్నే అల్లం టీ లేదా 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల అల్లం రసం కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయట. పేగులు పూర్తిగా శుభ్రపడతాయి. కడుపులో తేలికగా ఉన్న భావం కూడా కలుగుతోంది. 1 గ్లాసు నీళ్లలో 1 చెంచా వాము వేసి బాగా మరిగించి రాత్రి పడుకునే ముందు తాగితే ఉదయానికల్లా కడుపులో పేరుకున్న వ్యర్థాలన్నీ విసర్జితమవుతాయి. వాములో ఉండే పీచు పదార్థాలు పొట్టని, పేగుల్ని శుభ్రం చేస్తాయట. ఉదయం లేవగానే 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 చెంచా తేనె, 1 చెంచా నిమ్మరసం కలుపుకొని తాగినా పొట్ట శుభ్రమవుతుంది. తాజా కూరగాయలు, పండ్లు, శనగలు, ఓట్స్ ను తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తుంటాయి. మజ్జిగలో ప్రోబయాటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలని వృద్ధిపరుస్తాయి. తరచూ పలుచని మజ్జిగ తాగడం వల్ల పొట్టలో పేరుకున్న మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. తరచూ జీలకర్ర నీటిని తాగుతూ ఉంటే కడుపు ఉబ్బరం తగ్గుతుందట. జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దీనివల్ల ఎప్పటికప్పుడు పొట్ట శుభ్రపడుతుంది. 1 గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీళ్లలో 1/2 చెంచా త్రిఫల చూర్ణాన్ని కలుపుకొని తాగితే పొట్టలోని మలినాలు, టాక్సిన్లు తేలికగా తొలగిపోతాయట. మరి వయసు పెరిగినా ఫిట్గా ఉండాలనుకుంటున్నారా? మరి దీని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం

0: సాయంత్రం 4:30 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయించున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494-565858.
4: లిస్నర్స్, రోజంతా టైర్డ్ అయిపోయి ఉన్న మీ బ్రెయిన్ ని రిఫ్రెష్ చేసి చిల్ చేయడానికి మస్త్ టైం పాస్ అంటూ మీ ముందుకు వస్తుంది మన రేడియో విస్టన్ 90.4. లిస్నర్స్, మరింకెందుకు ఆలస్యం, వెంటనే డైల్ చేసేయండి 9704-949-4492 కి. ప్రతిరోజు సాయంత్రం 5:00 to 6:00 వరకు.
5: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబ. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అయితే జీవక్రియలు మందగించడం, కండరాలు పట్టుత్వం తగ్గడం, ఎముకలు బలహీనించడం లాంటివి ఎదురవుతూ ఉండే సమస్యలే. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో శరీరాన్ని ఫిట్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. రోజు ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. దీంతో కడుపు, పేగులు శుభ్రపడతాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు తొలగిపోయి శరీరం తేలికగా అనిపిస్తుంది. హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ తాగినా కూడా శరీరంలోని టాక్సిన్లు విసర్జితమవుతాయి. రోజంతా కూడా తరచూ మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. అధికంగా క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. తీపి పదార్థాలు, నూనె పదార్థాలతో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. కాలానుగుణంగా లభించే పండ్లు, ఉడికించిన కూరగాయలు, మొలకలను రోజు ఆహారంలో చేర్చుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం వేళలో కనీసం 1/2 గంట సేపు అయినా సరే శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల శరీరానికి తగినంత డి విటమిన్ లభించి ఎముకలు మరియు కండరాళ్ళు బలోపేతమవుతాయి. రోజు తేలికపాటి వ్యాయామం చేయండి. పార్కులో నడవడం, ఇంట్లో తోట పని చేయడం, సైకిల్ తొక్కడం లాంటివి అలవాటు చేసుకోవాలి. వీటి వల్ల శరీరం బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. రోజుకి కనీసం 6 గంటలైనా సరే హాయిగా నిద్రపోవాలి. అప్పుడే ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో కణాలు వృద్ధి పొందుతాయి. హార్మోన్లు సమతౌల్యంతో ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడపడం, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లను మానేసుకోవాలి. కనీసం 6 నెలలకోసారైనా సరే వైద్యుని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. లిజనర్స్, మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో అయితే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆచే భవ్య.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
0: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.
2: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని

जैसी मुडक कडेरा रजरा। भाइयों और बहनों, ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కొట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు. పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతం.

0: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.
1: Paschima Godavari Jilla, Bhimavaram Traffic Police Vari Hecharika.
2: హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో చేసే ఆపరేషన్ కన్నా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. నీరాజనం ప్రతిరోజు 6 గంటల నుండి 7 గంటల వరకు మనరెడి విష్ణు 90.4 లో.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
1: మీ మీద మీ జీవితమే కాదు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కొంచెం ఆలోచించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ప్రతి జీవితంలోనూ కథ ఉంటుంది, ప్రతి కథలోనూ జీవితం ఉంటుంది. అటువంటి కథల సమాహారమే మన కథానిక కార్యక్రమం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 1:15 వరకు మన రేడియో విష్ణు 90.4 లో.

0: రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం గేయ మాలిక వింటారు.
1: పిల్లలు, మనది భారతదేశం. ఈ దేశంలో వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు పుట్టాయి. గొప్ప గొప్ప ఋషులు, తత్వవేత్తలు, నాయకులు, కవులు, పండితులు పుట్టారు. శౌర్యానికి, ప్రతాపానికి, ప్రేమకు, త్యాగానికి, క్షమాగుణానికి ప్రతీక మన భారతదేశం. గంగ, యమున, కృష్ణ, గోదావరి లాంటి పుణ్యనదులతో, పవిత్ర దేవాలయాలతో, పచ్చటి పంట పొలాలతో అలరారుతోంది మన దేశం. అందుకే ఇది వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి. ఈ దేశంలో పుట్టినందుకు భారతీయులుగా మనం గర్వపడాలి. రోజూ తల్లి భారతి వందనం అని మన మాతృదేశాన్ని గౌరవించాలి. బాలబాలికలు, మేము బాగా చదువుకుని గొప్పవారమై జాతి గౌరవాన్ని కాపాడుతాం, తల్లి భారతి వందనం అంటూ పాడుతున్న ఈ పాటను విందాం. ఈ పాటను ప్రముఖ కవి దాశరథి గారు రాశారు, వినండి.

నవమాసాలు మోసి మనకు జన్మనిచ్చిన కన్నతల్లి లాంటిదే మన మాతృదేశం. తల్లిని ఎలా ప్రేమిస్తామో, పూజిస్తామో, గౌరవిస్తామో మన దేశాన్ని కూడా అలాగే ప్రేమించాలి.

కాగితపు పూల అందాలను చూసి కలువలను కాలరాసినట్లు కొంతమంది విదేశాల మోజులో పరభాషా వ్యామోహంలో పడిపోయి మాతృభాషను మాతృదేశాన్ని చులకనగా చూసేవారున్నారు. కాని వేల సంవత్సరాల సుసంపన్నమైన సంస్కృతి మనది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గత వైభవానికి వారసులం మనం. మాతృభూమే స్వర్గం, మాతృభూమే పరమపదం. మనమంతా భారతీయులం. అదే మనకు గర్వకారణం. అందుకే రాయప్రోలు సుబ్బారావు గారు జన్మభూమిని గురించి ఇలా అన్నారు. ఏ దేశమెగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీతల్లి భూమి భారతిని, నిలుపరా నీజాతి నిండు గౌరవము. ఇప్పుడీ దేశభక్తి గీతాన్ని విందాం.

నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి బాలలంతా క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. దేశం పట్ల, పెద్దల పట్ల గౌరవం చూపుతూ భారతీయులంతా సహోదరులుగా అనుకుని తోటి వారికి సాయపడుతూ దేశాభివృద్ధికి తోడ్పడాలి. బాలలం బాలలం అన్న ఈ పాటను వినండి.

బాలబాలికలు విద్యార్థి దశలో మనసు పెట్టి ఏకాగ్రతతో విద్యనభ్యసించాలి. అప్పుడే చదువు అబ్బుతుంది. చదువుకునే వయసులో చదువే లోకం, చదువే జీవితం అన్నట్లుగా చదవాలి. చదువు మనిషికి సంస్కారాన్ని, హోదాను, ఉపాధిని, ధనాన్ని అన్నిటినీ ఇస్తుంది. అందుకే ఈ బాలలు అక్షరం విద్యార్థికి ఆరో ప్రాణం అంటూ పాడుతున్నారు. వినండి.

0: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం గేయ మాలిక విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన

0: ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్
1: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం. హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4th నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్ భీమవరం.
0: ఫోన్ 0

0: 8162377962372295.
1: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
2: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
1: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
2: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
0: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9176 12669.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ.

0: विष्णु FM 90.4। హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ ఫ్రీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం October 4th నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కే టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.
0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
3: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
1: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజనర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మనం ప్రతిరోజు మరి మంచి మంచి మాటలు అనేవి తెలుసుకుంటూ ఉంటాం కదా. ఇక అలానే ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మనిషి కష్టానికి ప్రతిఫలం డబ్బు రూపంలో వస్తుంది. డబ్బు అంటే లక్ష్మీ స్వరూపం. డబ్బును మంచిగా వాడితే కష్టకాలంలో కాపాడుతుంది, మరి అదే చెడ్డ పనులకు వాడితే మెల్లగా వాణ్ణి నాశనం చేస్తుంది కదండి. అంటే మనిషి కష్టానికి ప్రతి

ఫలం డబ్బు రూపంలో వస్తుంది. మరి డబ్బు అనేది లక్ష్మి స్వరూపం అన్నమాట. అంటే డబ్బును మంచిగా వాడితే మనకి కష్టకాలంలో ఆదుకుంటుంది. మరి అదే చెడ్డ పనులకు వాడితే మెల్లగా తనని నాశనం చేస్తుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ చిత్రం నుండి నీలి నీలి ఆకాశం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చెక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి ఈరోజు మండే, సోమవారం, శివుడికి ఎంతో ప్రీతికరం కదా. మరి ఇప్పుడు నేను ఏం చెప్తాననేది నాకన్నా మీకే బాగా తెలుసు కదా. మరి శివుడి గురించి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి శివ శబ్దానికి ఎన్నో అర్థాలున్నాయి. శివ అనే నామం అత్యంత పవిత్రమైంది, మంగళప్రదమైంది. ఈ ఒక్క పేరులోని అనేక దివ్యమైన గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. శివ అంటే కలగబోయే శ్రేయస్సును ప్రసాదించేవాడు, అరిష్టాలను నాశనం చేసేవాడు, సుఖశాంతులను కలిగించేవాడు, శుభాలను అందించేవాడు, ధన్యతను ప్రసాదించేవాడు, భక్తుల కోరికలను తీర్చేవాడు, సృష్టికి మూల కారణమైన పరబ్రహ్మ స్వరూపుడు. మరి అంతేకాకుండా కుత్సితమైన ఆలోచనలు తొలగించి అశుభాలను దూరం చేసి మంచితనం, పవిత్రత, కరుణ, క్షమ వంటి దైవగుణాలను ప్రసాదించేవాడు కూడా శివుడే. అందుకే ఆయన్ను ఆరాధించేవారికి కూడా ఆ దివ్య గుణాలు అలవడతాయి. ఇక రుద్రుడు అంటే ఎవరు? మరి శివునికి రుద్రుడు అనే నామం కూడా ఉందండి. రుద్రుడు అంటే రోదనాన్ని, దుఃఖాన్ని తొలగించేవాడు అని అర్థం. మరి మనిషి పుట్టినప్పటి నుండి జీవితాంతం వరకు సుఖదుఖాలను అనుభవిస్తూనే ఉంటాడు. దుఃఖం లేని జీవితం ఎలా ఉండదో అలలు లేని సముద్రం కూడా అలానే ఉండదు. మరి ఎలా అయితే సముద్రపు అలలు జలాలను కల్లోలం చేస్తాయో అలానే జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు, నిరాశలు మనిషిని కృంగదీస్తాయి. అటువంటి సమయంలో మనిషికి ఓదార్పు, ధైర్యం, దైవబలం అవసరం. ఆ బలాన్ని ప్రసాదించేది శివారాధని. ఇక స్థాణువు అనే పేరులోని ఆంతర్యం ఏంటంటే శివునికి స్థాణువు అనే మరునామం కూడా ఉంది. మరి స్థాణువు అంటే కేవలం రాయిలా నిలబడినవాడు కాదు, ఎంతటి విపత్తు వచ్చినా మనసు చలించకుండా నిలబడే అచంచలమైన మానసిక స్థైర్యానికి ప్రతీక. ప్రళయం సంభవించినా కదలని స్థిరత్వం, లోకాలన్నింటినీ దహించగల హాలాహల విషాన్ని సైతం తన కంఠంలో నిలుపుకున్న ధైర్యం శివుని యొక్క మహోన్నత గుణాలు. ఈ గుణాలే ప్రతి మనిషికి అవసరం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడే ఆత్మబలం కలగాలి. జీవితాన్ని విజయపదంలో నడిపించుకోవాలంటే శివారాధని ఉత్తమ మార్గం. మరి కామాన్ని జయించిన మహాదేవుడు. మనిషిని అధపాతాళానికి నెట్టివేసేది అదుపులేని కామం. కోరికలకు హద్దుండాలి, ధర్మానికి లోబడి జీవించాలి. నియంత్రణ లేకుండా కోరికల వెంట పరిగెత్తితే అది వ్యక్తికి, సమాజానికి హానికరం. శివుడు మాత్రం కోరికలకు అతీతుడు. ఆయనకు వ్యక్తిగత ఆశలు లేవు, సమస్త లోకాల శ్రేయస్సే ఆయన సంకల్పం. శివుని తపస్సును భంగం చేయడానికి మన్మధుడు పుష్పబాణాలను సంధించాడు. కానీ సంయమనానికి ప్రతిరూపమైన శివుడు తన మూడో నేత్రాన్ని తెరచి మన్మధుణ్ణి భస్మం చేశాడు. అతడిని అనంగుడుగా అంటే శరీరం లేనివాడుగా మార్చాడు. మరి ఈ సంఘటన మనిషికి గొప్ప సందేశాన్నిస్తుంది. జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఎదురైనా సంయమనాన్ని కోల్పోకూడదు. తాత్కాలిక సుఖాల కోసం శాశ్వతమైన విలువలను త్యజించకూడదు. యుక్తాయుక్త వివేకంతో ధర్మ మార్గంలో నడవాలి. మరి ఆదర్శ దాంపత్యానికి ప్రతీక భార్యను తనలో సగభాగంగా స్వీకరించి అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రదర్శించడం ఘనత పరమేశ్వరునిదే. వివాహానంతరం పార్వతీదేవికి తనలో అర్ధభాగాన్ని కల్పించి స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా అన్యోన్య ప్రేమకు ఆదర్శంగా నిలిచారు. మరి ప్రతి గృహస్థుడు కూడా పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకం, త్యాగంతో కుటుంబ జీవితాన్ని నడిపించాలి. లిజినెస్, మరి చక్కని విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు?

అంటే భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారి మరణం పట్ల వారికి అశ్రునివాళి తెలియజేస్తున్నాము అంటున్నారు. మరి సంభాషణలు లేకుండా మౌన చిత్రంగా తెరకెక్కించిన చిత్రం పుష్పక విమానం, మొట్టమొదటి టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369, సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తీసిన మయూరి చిత్రం, అద్భుతమైన జానపద చిత్రం భైరవ ద్వీపం, ఇలా మంచి మంచి చిత్రాలను అందించిన దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారు. మరి వారికి నివాళి తెలియజేస్తూ మయూరి చిత్రం నుండి కైలాసంలో తాండవమాడి నటరాజ అని చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి సంగీతం శ్రీనివాస గారి మృతి పట్ల వారికి నివాళి తెలియజేస్తూ మరి మీకోసం చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకలని మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, శివమయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈ జగత్తంతా కూడా శివమయం అంతే కదండి. శివ భావనలో చూస్తే ఈ జగత్తంతా కూడా శివమయమే. పంచభూతాల్లో శివుడున్నాడు, సూర్యచంద్రుల్లో శివుడున్నాడు, నక్షత్రాల్లో శివుడున్నాడు, ప్రతి అణువులు, ప్రతి జీవులు, ప్రతి శ్వాసలు శివుడే ఉన్నాడు. సర్వం శివమయం జగత్ అనే భావాన్ని రుద్రాధ్యాయం బోధిస్తుంది. అందువల్ల మనిషి ప్రతి క్షణం శివచింతనలో లీనమై తన జీవితాన్ని శివానందమయంగా, ధర్మమయంగా, పవిత్రంగా మార్చుకోవాలి. శివారాధన అంటే కేవలం పూజలు అభిషేకాలు చేయడం మాత్రమే కాదు, శివుని వంటి స్థిరత్వాన్ని అలవర్చుకోవడం, సంయమనంతో జీవించడం, ధర్మాన్ని పాటించడం, ప్రలోభాలకు లొంగకుండా ఉండటం, కుటుంబాన్ని ప్రేమతో నడిపించడం, సమస్త లోకాల శ్రేయస్సును కోరుకోవడం, ప్రతి జీవిలో పరమశివుణ్ణి దర్శించడం, ఇవి నిజమైన శివారాధన యొక్క ఆంతర్యం. నమశివాయ అంటే ఆ పరమశివుణ్ణి గుర్తు చేసుకోవడమే, ధ్యానించడం మాత్రమే కాదు. నమశివాయాలు నా అంటే నభం అంటే ఆకాశం అని అర్థం, అలానే మా అంటే మరుత్ అంటే వాయువు, సి అంటే సిఖే అనగా అగ్ని అనర్థం, అలానే వా అంటే వారి అనగా జలం, యా అంటే యజ్ఞం, యజ్ఞానికి భూమి అనే అర్థం కూడా వస్తుంది. అయితే ఈ ఐదింటికి ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి పంచభూతాత్మకుడైన పరమశివుణ్ణి నమశివాయ అనే మంత్రంతో స్మరిస్తూ ఉంటాం. ఆ పరమశివుడిలోని స్వార్థం లేనితనం, బోళాతనం కలగలిపిన నిరాడంబరత, నిస్వార్థాన్ని గురించి ఈ మంత్రం చెప్తుంది. అలానే మన మనసు ఈ సుగుణాలన్నింటితో పరిపూర్ణ స్థితిలో శరీర ధర్మాల నుంచి ఆ సర్వేశ్వరుని పాదాల చెంత చేరి ముక్తిని ప్రసాదించమని వేడుకునేందుకే శివ పంచాక్షరి స్తోత్రాన్ని రచించారు. మరి ఆ మంత్రంలోని ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. విశ్వమంతటా నిండిపోయి ఉన్న పరతత్వాన్ని లింగ రూపంతో పోల్చారు మన పురాణకర్తలు. నిజానికి లింగం అంటే ఏదో ఒక దేవత పేరు చెప్పలేదు, అందరూ అందులోనే ఉన్నారు. లింగము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నిలయమైంది. లింగము అనగా పానవట్టముతో కలుపుకుని అందులో మూలములు బ్రహ్మ, మధ్యలో విష్ణు, పానవట్టం మీద లింగాన్ని ఆధారంగా అమ్మవారు ఉంటారు, ఉపరిభాగంలో శివుడు ఉంటాడు. అయితే మనకు లింగం అనగానే శివుడే గుర్తుకొస్తాడు. అందుకు కారణం ఉంది. పూర్వం భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారని పరీక్ష కోసం వెళ్లారని మనకి వెంకటేశ్వర మహత్యంలో చెప్పారు కదా. మరి అందులో శివుని భూలోకంలో మీ శరీర భాగాలకే పూజలు జరుగుతాయి అని చెప్పించారు. అందుకే శివుడికి లింగ పూజ చేస్తారు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, లింగ పూజ చేస్తున్నాం అంటే ఒక్క శివుడికి అని భావించగా విశ్వమంతా నిండి నిబిడీకృతమైన విరాట్ పురుషునికి పూజ చేస్తున్నాం అని అనుకోవాలి. లింగానికి అసలైన అర్థం మన కళ్ళ ముందే ఉంది. లింగానికి ఆధారమైన పానవట్టం భూమిగా ఉంది. భూమి మీద ఉన్నా అంటే మనం బ్రతకడానికి ఉపకరణంగా ఉన్నవి గాలి, నీరు, అగ్ని, కాంతి, చెట్లు అన్నీ కూడా అమ్మతత్వం. ఉపరిభాగమైన ఆకాశం శివతత్వం. ఇక్కడ ఇంకో చిత్రం ఉంది, గౌరీదేవి విష్ణుమూర్తి చెల్లెలు కనుక పరాశక్తి లక్షణాలు విష్ణుతత్వంలోనూ కనిపిస్తాయి. అప్పుడు శివునిలోని గౌరమ్మ ఎలానూ ఉంది కనుక, అంటే అర్ధనారీశ్వర తత్వం ఉంది కనుక ఇక్కడ నారాయణుడు కూడా కొందరు భావిస్తారు. అప్పుడు శివకేశవులకు భేదం లేదు కనుక ఇద్దరిని కూడా పూజించినట్లు అవుతుంది. యద్భావం తద్భవతి కదండి. మరి ముఖ్యంగా లింగ పూజ ఉద్దేశ్యం విగ్రహారాధన నుంచి బయటకొచ్చి ప్రతి విషయంలో, ప్రతి వస్తువులో, ప్రతి మనిషిలోనూ పరమాత్మని చూడటమే ప్రధాన లక్ష్యంగా సాగాలి. విరాట్ పురుషుడు అనగానే మగవాడా లేక స్త్రీనా అని ప్రశ్నలు వేస్తారు.

తెలుసుకోకుండా కృష్ణ భగవాని విశ్వరూప సందర్శనలో తత్వం కూడా అదే. భగవద్గీతలో చెప్పారుగా, నేనే పురుషుడును కాను, స్త్రీని కాను, జ్యోతి స్వరూపాన్ని అని. అలానే పూజించండి. పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత స్థితి అదే. ఏమంటారు? ఓకే లిసనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా నీ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, సూర్యకుమారి గారు, లలిత, వశిష్ట, మరి తేజ, మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. విష్ణు రేడియో విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు, హ్యాపీ మండే అంటున్నారు. మరి ఈరోజు మా ఆప్తులు మాణిక్యాలరావు గారికి, పాలూరి కామేశ్వరరావు గారికి, అలానే అపురూప స్నేహమాల ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ చెప్పండి అంటున్నారు. అలానే శుభ సంకల్పం మూవీ నుంచి చినుకులన్నీ కలిపి అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీ అపురూప స్నేహమాల ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ తరపు నుంచి, రేడియో విష్ణు తరపు నుంచి కూడా పెద్ద హాయ్. అలానే మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి మనిషి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? మనిషి విలువ ఉన్నప్పుడే ఎందుకు తెలియదు? తెలుసుకుందాం. మరి ఒక మనిషి మనతో ఉన్నప్పుడు అతని విలువ మనకు అంతగా కనిపించదు. ప్రతిరోజు కనిపిస్తాడు, మాట్లాడతాడు, మన అవసరాలకు స్పందిస్తాడు, మన కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అందుకే అతను చేస్తుంది సహజమే అనిపిస్తుంది. కానీ ఒకరోజు ఆ మనిషి లేకపోతే అప్పుడు అతని విలువ ఒక్కసారిగా అర్థమవుతుంది. అతనున్నప్పుడు ఇవన్నీ ఎంత సాధారణంగా తీసుకున్నాం అనే బాధ మొదలవుతుంది. వింత ఏంటంటే, కుటుంబ సభ్యులకు ఆ మనిషి విలువ చాలాసార్లు మరణం తర్వాత తెలుస్తుంది, కానీ బయట సమాజానికి మాత్రం అతని విలువ చాలాసార్లు అతను బతికి ఉన్నప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళు అతని మాటల్లోని మంచితనాన్ని, అతని సహాయంలో ఉన్న ఆప్యాయతను, అతని ప్రవర్తనలోని నిజాయితీని, సమాజానికి చేసిన సేవను గమనిస్తారు. కుటుంబం మాత్రం అతని లోపాలను కూడా ప్రతిరోజు విమర్శనా ధోరణిగా చూస్తుంది. అందుకే దగ్గర వాళ్ళకు అతను సాధారణ మనిషిగా కనిపించవచ్చు, దూరంగా ఉన్నవాళ్లకు మాత్రం అతను విలువైన మనిషిగా కనిపించవచ్చు. ఇది మనుషుల స్వభావంలో ఉన్న ఒక విచిత్రమైన నిజం. దగ్గరగా ఉన్న దాని విలువ తగ్గిపోతుంది, దూరమైనప్పుడు దాని విలువ పెరుగుతుంది. ఒక తండ్రి ఉన్నప్పుడు ఆయన కష్టం కనిపించదు, ఒక తల్లి ఉన్నప్పుడు ఆమె త్యాగం లెక్కలోకి రాదు, ఒక మంచి స్నేహితుడున్నప్పుడు అతని అండను పెద్దగా పట్టించుకో, ఒక పెద్ద మనిషి ఉన్నప్పుడు ఆయన అనుభవాన్ని సాధారణ సలహాగా తీసుకుంటాం. కానీ వాళ్ళు లేని రోజున వాళ్ళు చేసిన చిన్ని చిన్ని పనులే మన జ్ఞాపకాల్లో పెద్ద పెద్ద అధ్యాయాలుగా మారిపోతాయి. అందుకే మన చుట్టూ ఉన్న మనుషుల విలువను వాళ్ళు మన నుంచి దూరమయ్యే వరకు వేచి చూడకుండా గుర్తించాలి. పొగడ్తలు మరణించిన తర్వాత చెప్పడం కంటే ప్రశంసించాల్సిన మాటను బతికున్నప్పుడే చెప్పడం గొప్పది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత వేసే పూలదండ కంటే బతికున్నప్పుడు చెప్పే ఒక మంచి మాట విలువైంది. మనిషి విలువను తెలుసుకోవడానికి అతను మన దగ్గర లేకపోవాల్సిన అవసరం లేదు, ఉన్నప్పుడే గుర్తించగలిగితే అదే నిజమైన అభిమానం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా నేనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మాకు ఇంద్రధనస్సు మూవీ చుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి అక్టోబర్ 3 అనగా శనివారం రాత్రి ప్రసిద్ధ దర్శకులకు కదిరి వెంకటరెడ్డి గారి ప్రియ శిష్యులు అనగా కేవీ రెడ్డి గారి ప్రియ శిష్యులు, మాయాబజార్, జగదేక వీరుని కథ వంటి ఎన్నో అజరామర చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా సేవలందించి 1972లో నీతి నిజాయితీ చిత్రం ద్వారా దర్శకులుగా పరిచయమైన సంగీతం వారు. తదనంతరం మయూరి, భైరవ ద్వీపం, ఆదిత్య 369, పుష్పక విమానం, మేడం, విచిత్ర సోదరులు, బృందావనం వంటి 60కి సుమారు చక్కని చిత్రాలకు డైరెక్షన్ చేసినటువంటి చక్కని సందేశాత్మక చిత్రాలను, మరింత ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలను తీసిన వారిలో అందవేసన చేయగా పేరుగాంచినటువంటి దర్శక దిగ్గజమైన సంగీతం శ్రీనివాసరావు గారు మరి స్వర్గస్థులు కావడం జరిగింది అంటున్నారు. మరి వారి ఆఖరి చిత్రం 2026 జూన్లో విడుదలైన సింగ్ గీతం. మరి సంగీతం వారికి నివాళి తెలియజేస్తున్నాను అని చెప్పేసి అని అంటున్నారు. అలానే అక్టోబర్ 5 అనగా ఈరోజు ప్రపంచ ఆవాస దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. మన పెద్దలు అన్నట్లుగా ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ అనే ఈ 3 అవసరాలు అత్యంత ముఖ్యమైన ఆవాసం. అనగా ఇల్లు అనేది చాలా అవసరం. అందరికీ సొంత ఇల్లు సమకూరాలని కోరుకుంటున్నాను అని చెప్పంటున్నారు. మరి సందర్భంగా లక్ష్మీ నివాసం చిత్రం నుండి జానకి గారు ఆలపించిన మహాదేవన్ గారి స్వరకల్పనలు, ఆరుద్ర గారి సాహిత్యం, ఇల్లే కోవెల అనే చక్కని పాటనైతే

0: లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక్కడ నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి శివయ్య గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరలా ఈరోజు మా కోసం అనగనగా ఒకరోజు ఈ చిత్రం నుండి ఏమా కోపమా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: లేట్ అయ్యిందనా?
2: అచ్చి నాతో మాట్లాడుకు, చాలా సంతోషం.
1: లేట్ అయ్యిందనా? కోపమా?
2: లేదు, చాలా సంతోషం.
1: లేట్ అయ్యిందనా?
2: అచ్చి నాతో మాట్లాడుకు.
3: ఏ, మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి గొడవ పెట్టుకొచ్చాడు, ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా

ఎందుకు నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చవెందుకు దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంట్ తోనే సరే

లిజినెస్ మరీ చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నిన్న గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అంటున్నారు. చిరునవ్వుల వెన్నెలలో కురిపిస్తూ, పలుకుల్లో సుధరను పలికిస్తూ, సమతా మమతల ప్రతినిధిగా, రాగద్వేషాలకు అతీతంగా, నవతరపు నవ్య బాటగా జ్ఞానాన్ని పెంచే జ్ఞాన పిన్నిధి ఉపాధ్యాయుడు. భావితరానికి బంగారు బాట వేసి నవ సమాజ నిర్మాణ రథసారథులను తయారు చేసి రేపటి ఉత్తమ పౌరులను దేశానికి అందించేవాడే ఉత్తమ ఉపాధ్యాయుడు. నవ సమాజ నిర్మాణానికి మూల స్తంభంగా విద్యార్థి లోకపు వెలుగు దివిటీగా, జ్ఞాన జ్యోతులను వెలిగించి, కాంతి బాటలు నడిపించి, ప్రేమతో శిష్యులను అక్కున చేర్చుకుని, పొరపాట్లను సరిదిద్దుతూ విద్యార్థులకు మేధా సంపత్తిని పంచేవాడే ఉపాధ్యాయుడు అని చెప్పేసి అంటున్నారు. అలానే విశ్వరూపం చిత్రం నుండి నూటికో కోటికో ఒక్కరు అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ మెసేజ్ చేసి మనకి ఎవరు పంపించారు అంటే బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మేము అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి కార్యక్రమాలు అయితే వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం యముడికి మగుడు చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరలాని నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే పెడన వీరభద్రాపురం నుండి వీర కనకరావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి శ్రోతలందరికీ కూడా శుభ సోమవారం అంటున్నారు. అలానే సావాసగాళ్ళు చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు, పృథ్వీ, ఆంజనేయులు, పృథ్వీ నారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్, మరి వీరంతా కలిసి కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. అందరికీ కూడా నమస్తే అంటున్నారు. ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అని చెప్పేసి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో తారుమారు క్షవరం కథ వింటారు. రాంబాబు గారు, "బేగి రాండి బాబు, జాగు సేయమాకండి" అంటూ అలనాటి ఆ హనుమంతుడు ఆ రాముణ్ణి పిలిచినట్లు పిలిచాడు హనుమంతు. అఫ్కోర్స్ ఈ హనుమంతు పిలుపులో ఆ హనుమయ్య భక్తి ఆర్తీలు సరికదా, కొంచెం కోపం, మరికొంచెం చిరాకు. ఎట్టకేలకు ఆ రాంబాబు గారు లోపల నుంచి బయటకొచ్చారు. ఆ రాంబాబు గారు ఎట్టా వచ్చారయ్యా అంటే ఒక చేతిలో మాటేసిన పాత ఇత్తడి చెంబుతో నీళ్లు, మరో చేతిలో పాత పీట చెక్క పట్టుకుని వచ్చారు. అట్టా వచ్చిన ఆ రాంబాబు గారు ఎట్టా ఉన్నారయ్యా అంటే కంపలాగా పెరిగిన జుట్టుతో జుట్టు పోలిగాడలాగున్నాడు. ఎర్ర మొలతాడు సందుల్లోంచి మోకాళ్ల కిందకు జారుతున్న మురికి కాకి నిక్కర్తో ఉన్నాడు. పైన వేసుకున్న చొక్కా విప్పేసున్నాడు. బొద్దుగా మొద్దుగా డుంబూలా ఉన్నాడు. పిచ్చుకుల గూడులాగా ఉన్న రాంబాబు జుట్టు వంక చూసిన హనుమంతు గతుక్కుమన్నాడు. అతని ముసలిగుండె బితుక్కుమంది. చిన్న సానరాయి మీద కత్తి నూరుతూ మాసికలేసిన తన పొదిలోంచి కత్తిరింపు పరికరాలను ఒక్కొక్కటే బయటకి తీశాడు. నీళ్లను వాడే జర్మన్ సిల్వర్ బొచ్చ, అదే సిల్వర్ తువ్విన, చేతివేళకు వరిపిడి తగలకుండా కట్టిన మురికి దారాల కత్తెర, కళాయిపోయి మసకబారిన అద్దం, అరిగిపోయిన బ్రషు, పాతగుడ్డ పీలికలు గట్రా, భుజం మీద ఎర్ర తువ్వాల్ని నడుముకు చుట్టుకుని హనుమంతు క్షరక్రియకు సిద్ధమయ్యాడు. అది మేనెల, మండు వేసవికాలం. బయట ఎండ చిటపటలాడుతోంది కాని మా లక్ష్మమ్మగారి గొడ్ల సావిడిలో మాత్రం చల్లగానే ఉంది. కాకపోతే ఆసింటున్న పెంటకుప్పలోంచొస్తున్న పేడవాసన మాత్రం ముక్క పొట్టాలను ఆదరగొడుతూ ఉంది. దాదాపు 60-65 సంవత్సరాల తర్వాత ఈ భూప్రపంచంలోని భూతల స్వర్గమని కొనియాడబడుతూ ఇండియా ఐటీ వలస పక్షులు వాలే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రమైన న్యూజెర్సీలోని ఒకనక టౌన్షిప్లో ఒకనక డూప్లెక్స్ హౌస్లో అమెరికాలో ఆగస్టు నెలలో వచ్చే వేసవి కాలంలో ఒకనొక సండే మిట్ట మధ్యాహ్నపు వేళ, "డాడీ, వాడ్దివే, కమ్ ఎర్లీ" కొంచెం విసుగ్గా కొంచెం చిరాగ్గా కొడుకు పిలుస్తున్న పిలుపుకు "వచ్చే వచ్చే" అంటూ ఆ డాడీ వచ్చాడు. ఆ వచ్చిన డాడీ ఎట్టా ఉన్నాడయ్యా అంటే

0: శంకుమార్కు గళ్లలుంగేని పైకెక్కెట్టుకుని చొక్క విప్పేసి ఎండుకుపోయిన బోరతో జారిపోయిన కండలతో చేతిలో నీళ్ల మగ్గు పట్టుకుని దట్టంగా పెరిగిన ముగ్గు బుట్టలాంటి తెల్లటి జుట్టుతో ముసలి పోలిగాడులా ఉన్నాడు. అట్టా వచ్చిన నా వంక మబ్బాయి మురారి వింతగా చూస్తూ, చేతిలో ఆ నీళ్ల మగ్గేం డాడీ అన్నాడు. నాకు క్షవరం చేస్తానన్నావు కదరా మురారి. చేస్తానంటే మాత్రం నీళ్ల మగ్గు ఎందుకు డాడీ? ఇదేం మీ చిన్ననాటి నూజివీడు అనుకుంటున్నారా? అమెరికా. నీకోసం ఇదిగో ఈ చైర్ వేసా, దీని మీద కూర్చో. షర్టు ఇప్పేసావెందుకు? ఈ ఏప్రన్ వేసుకో అన్నాడు.
1: అవునవును, ఇది మా నూజివీడు కాదు, మా ఇంటి గొడ్ల సావిడి కాదు, ఇక్కడ పేడకంపు కొట్టే ఆ పెంట కుప్పలేదు. నాకు క్షవరం చెయ్యబోయేది ఆ హనుమంతు కాదు, సాక్షాత్తు నా కన్న కొడుకు మురారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. రకరకాల సువాసనలు వెదజల్లుతూ చుట్టూత నిలువుటెత్తు అద్దాలతో సిల్క్ తెరలతో కాళ్ల కింద మెత్తటి ఎర్రటి మక్మల్ తెవాచీతో అటూ ఇటూలాగే అద్దాల మాటున తడతడలాడే పింగాణి స్నానాల తొట్టెలో ఏకకాలంలో శీతలోష్ణ జలధారలు వచ్చే ఈ టాయిలెట్ కం బాత్రూం ఇంద్రలోకానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుంది. మా మురారి తన మోడ్రన్ హెయిర్ క్లిప్పర్స్ కిట్ని ఓపెన్ చేస్తూ, డాడ్ నీకెలాంటి కటింగ్ చేయమంటావు? అమెరికన్ క్లోజ్ కట్టా, మిలిటరీ కట్టా, ఇండియన్ కట్టా, మన ఆంధ్ర కట్టా అన్నాడు. నాకే కట్టు వద్దురా బాబు, ఘాట్లు పెట్టకుండా కట్లు కట్టుకోకుండా ఉంటే చాలు. 4 నెలల క్రితం నేనే కట్లో మీ అమెరికాలో అడుగు పెట్టాను, ఆ కట్టే చేరా బాబు దీనంగా దీగులుగా అన్నాడు. నువ్వేం భయపడమాకు డాడీ, నువ్వు ఊరికే అలా కూర్చో, నేను ఎలా తయారు చేస్తాను నువ్వే చూస్తావుగా, నీకు మళ్ళీ యూత్ఫుల్ లుక్ తెప్పిస్తా అంటూ ధైర్యం చెప్పాడు.
0: నా లుక్ నాకుంటే చాలు. అవునరా మురారి, నీవసలు కటింగ్ పని ఎట్టా నేర్చుకున్నావో అది చెప్పరా. ఆసక్తిగా నేను అడిగిన తనకి, ఓ అదా అంటూ తన క్షురకర్మకి ఎప్పుడు ఎలా కర్త అయ్యింది, ఎలా దీనికి శ్రీకారం చుట్టింది వివరంగా చెప్పడం మొదలెట్టాడు. కొన్నేళ్ల క్రితం మా మురారి వాడి స్నేహితులు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే దళార్ల ద్వారా ఐటీ ఉద్యోగాలకు మొదటిసారిగా అమెరికాలో అడుగుపెట్టారు. ఆ దళార్లు వీళ్ళుండటానికి ఒక అపార్ట్మెంట్ ఇచ్చారు. అందులో ఉంటూ వాళ్లు పంపించే ఇంటర్వ్యూలకు వెళుతుండేవాళ్లు. దళార్లు ఇచ్చిన వంట సామాగ్రితో మెయింటెనెన్స్ మనీతో వీళ్లు సెల్ఫ్ కుకింగ్ చేసుకునేవాళ్లు. కడుపులు కాల్చుకోకుండా ఎట్టాగో చేతులు కాల్చుకునేవాళ్లు. మరి సాదరు డబ్బులకు కూడా కటకటలాడే పరిస్థితి. ఏదన్నా లేకపోయినా జుట్టు పని జుట్టుదే, మన చుట్టంలాగా దాని పని అది చేసుకుంటూ పోతుంది. అంటే రోజురోజుకు పెరుక్కుంటూ పోయింది. దానాదీనా వీళ్ల జుట్టు పోలిగాడి వేషాలు, బుట్ట క్రాఫింగ్లు చూసి వీళ్లను ఇంటర్వ్యూలు చేసే అమెరికన్లు ఎగతాళిగా నవ్వుతుండేవాళ్లు. వీళ్ల నగుబాట్లు, జుట్టు అగచాట్లు చూసి వీళ్ల దళార్లు వీళ్లకొక హెయిర్ కటింగ్ క్లిప్పర్ కిట్ కొనిచ్చి, మీరొకళ్ళ జుట్టు ఒకళ్ళు గురుక్కోండిరా బాబులు అన్నారట. అదిగో అప్పుడే అట్లా ఈ క్షుర విద్యలో అఆలు దిద్దడం నేర్చుకున్నారు. తర్వాత వీళ్లకు స్థిరమైన ఉద్యోగాలొచ్చి సొంత ఊళ్ళు నుంచి పెళ్లాం పిల్లల్ని తీసుకొచ్చి కాపురాలు పెట్టినా ఆర్థికంగా నిలదొక్కున్నా ఆనాడు అలా నేర్చుకున్న ఆ విద్యను వీళ్లు వదిలిపెట్టలేదు. అమెరికన్ కటింగ్ సెలూన్స్లో అడుగు పెట్టలేదు. ఇక సెలూన్స్కెళితే వాళ్ళకిచ్చే టిప్తో కలిపి ట్రిప్ ట్రిప్కి 15 నుంచి 20 డాలర్లు క్షవరమైపోతాయి. చూస్తూ చూస్తూ వెధవ క్షవరానికి 1000 రూపాయలు పోయడానికి మన వాళ్ళెవ్వరికి ఒప్పదు కాక ఒప్పదు. అందుకే అమెరికాలో ఉంటున్న మన వాళ్లు చాలామంది నెలకొకసారి క్షురకుల పాత్రను ధరిస్తూ ఉంటారు. మన సినిమా పరిభాషలో ఆ పాత్రలో జీవిస్తూ ఉంటారు. నెలకొకసారి వీళ్ళకిదొక ఆట విడుపు పొదుపును. వాడు చెప్పిన ఈ సోదంతా ఓపిక్క విని, అవును మురారి, నీ పిల్లలకు నువ్వు ఈ క్రాఫింగ్ చేస్తావు, మరి నీకెవరు చేస్తారు అని అడిగాను. వాడు ముసిముసిగా నవ్వుతూ, ఇంకెవరు డాడీ, మీ కోడలి పిల్లందిగా, మామూలుగానే నాకు క్షవర కళ్యాణం చేయడంలో దాన్ని అందవేసిన చెయ్యి, తనకిదొక పనా, కొంప తీసి తన పెళ్ళం ఆ దరిదాపుల్లో లేదు కదా అని అటూ ఇటూ చూశాడు. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై జాబ్, ఇక నువ్వు లేవచ్చు డాడీ, లేచి అద్దంలో చూసుకో, ఏవైనా ఎక్కువ తక్కువలుంటే ఇప్పుడు సరిచేస్తా రిలీఫ్గా వళ్ళు విరుచుకుంటూ అన్నాడు. నడుం పట్టుకుపోయిందిరా అబ్బాయి, కూర్చుని కూర్చుని

0: లేవలేక లేస్తుంటే మావాడు నాకు చెయ్యందించాడు. కష్టం మీద లేచి నిలబడి చుట్టూతా ఉన్న అద్దాల్లో చూసుకున్నాను. ఓర్నాయనో, ఎవడి మగధీరుడు, నవయవ్వనుడు, నా నెత్తిమీద తెల్లటి ముగ్గుబుట్ట కాస్తా పోయి నల్లటి నేరుడు పండ్ల తట్టవచ్చి కూర్చుంది. నన్ను మాటల్లో పెట్టి ఎప్పుడు వేశాడో ఈ మురారి నా జుట్టుకు రంగేసేశాడు. ఇప్పుడు నా జుట్టు నల్లగా నిగనిగలాడుతోంది. హీరుడై చేస్తే మనం ఇంత స్మార్ట్గా ఉంటామన్నమాట. అద్దంలో అలా చూసుకుంటూ ఉంటే నట్టులు జామైపోయిన వెన్నపూసలోకి చుయ్ చుయ్ మంటూ ఏదో యూత్ పవర్ పైపైకి పాకుతున్నట్లు అనిపిస్తోంది. గొంతులోకి కులాసాగా కోని రాగి మీద తన్నుకొస్తోంది. అద్దాల్లో రకరకాల యాంగిల్స్లో నా ముఖాన్ని చూసుకుంటూ కొంగొత్తగా కనిపిస్తున్న నా ముఖ సౌందర్యానికి మునిసిపోతున్నాను. అద్దంలో చూసుకుంటూ అట్ట నిలబడిపోయేవేట్రా యాప్రాస ముఖమడా, ఉలిక్కి పడి అటు ఇటు చూశాను. అమ్మో, ఇది మా అమ్మ పొలికాక. చూసుకుంది చాలు, ఆ పీటా చెంబు తీసుకెళ్లి నూతి దగ్గర పడై ఆనక ఓ చాలుడు నీళ్లు పోసి శుద్ధి చేస్తా. అయ్యో అయ్యో, ఇంట్లోంచి వస్తున్నావేంట్రా దౌర్భాగ్యుడా, సందులోంచి తగలడు. ఇందా ఈ డబ్బు తీసుకెళ్లి ఆ హనుమంతుకివ్వు, చెయ్యి కిందెట్టు. నన్ను తాకద్దరా అప్రాచుడా, గొడ్లపాకచూరులో చీపురుంది, ఆ హనుమంతుని ఆ చెండలమంతా ఊచి అక్కడ శుభ్రం చేయమను. అదంతా నువ్వుడుస్తున్నావేంటి డాడీ, లీవిట్టుమి, నేనా పాలిథిన్ షీట్ని ఆ పళంగా తీసుకెళ్లి ట్రాష్లో పడేస్తా. నువ్వూరుకో, నేనున్నానుగా, నేను చేస్తాగా. నువ్వు బాత్ టబ్లోకెళ్ళి షవర్ తిప్పుకుని హాయిగా స్నానం చేసిరా అంటూ మా అబ్బాయి నా కడ్డు తగిలేటప్పటికీ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకొచ్చా. నేను స్లాడింగ్ డోర్ని పక్కకు లాగి జాగ్రత్తగా మెల్లగా పింగాణి టబ్లోకి కాలు పెట్టాను. హాట్ వాటర్, షవర్లోంచి వేడినీళ్ల జల్లు, మళ్ళీ పాత జ్ఞాపకాల చిరుజల్లు. మెట్ల దిగి వస్తున్న ఈ మగధీరుణ్ణి నోరెళ్ళ పెట్టుకుని చూస్తున్న మా పిచ్చి సోందేవమ్మ కలికాలం సుమి దీర్ఘం తీస్తూ దవడలు నొక్కుంది. ఆ రోజు సాయంకాలం నేను మా మురారి వారాంతపు సరుకుల కొనుగోలకు సబ్జీ మండికెళ్ళాం. తన ఫ్రెండ్ ఎవరో కనిపిస్తే మురారి కార్ల పార్కింగ్ దగ్గరే ఆగిపోయి అతనితో మాట్లాడుతున్నాడు. నేనా కాంప్లెక్స్లో ఉన్న వివిధ షాపుల్ని చూసుకుంటూ కారిడార్ వైపు నడిచాను. 7:30 దాటుతున్నా ఇంకా ఎండగానే ఉంది. ఆకాశంలో ఒకే చోట నిలిచిపోయిన మబ్బుల గుంపు, తేరిగ్గా కూర్చుని నెమ్మర్లేస్తున్న ఆవుల మందలాగా ఉంది. కారిడార్లు నిలబడి నేను వాటినే చూస్తున్నాను. ఇంతలో ఒక ఆయన నా వంక చూస్తూ నన్ను దాటుకుంటూ పోయాడు. మళ్ళీ వెనక్కి తిరిగి నా దగ్గరకొచ్చాడు. మన తెలుగు ముఖమే, నాలాగే వయోవృద్ధుడు. సార్, మిమ్మల్ని ఎక్కడో చూశానండి, బాగా తెలిసిన ముఖం, మీదే ఊరండి అన్నాడు. నాకు కూడా ఆయన్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లే ఉంది. మా ఊరి పేరు చెప్పాను. ఆయన సంభ్రమంగా మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నాను మా నూజివీడాయనలా ఉన్నారని. నేను మీకు తెలియకపోవచ్చు, మీరు మాత్రం నాకు బాగా తెలుసు. స్కూల్లో నేను మీకు 2 ఏళ్ల జూనియర్ని, మిమ్మల్ని అందరూ రాంబాబు అనేవాళ్ళు అన్నాడు. నేనిలా కనిపించడం అతనికి ఆనందదాయకంగా ఉన్నట్లుంది. ఆపకుండా గలగలా మాట్లాడుతూ ఉన్నాడు. తను ఏజీ ఆఫీసులో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా చేసి 10 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యట. వాళ్ళ అబ్బాయి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నట్ట. మాలాగే అమెరికా చూడటానికి వచ్చారట. నేనతను అడుగుతున్న దానికి పొడి పొడిగా సమాధానాలు చెప్పడం చూసి మీరు నన్ను ఇంకా సరిగ్గా గుర్తుపట్టనట్లేదు. నాకంటే మీకు మా ఫాదర్ బాగా తెలుసుంటాడు. మీకు చిన్నప్పుడంతా హెయిర్ కటింగ్ చేసిన మంగలి హనుమంతు మా ఫాదరే అన్నాడు. ఓ మై గాడ్, ఎంత ప్లెజెంట్ సర్ప్రైజ్! ఈరోజు ఎంత విచిత్రమైన రోజు! ఈవేళంతా నా బాల్య స్మృతుల్లో మెదిలిన ఆ హనుమంతు తనయుడైతను. ఇది కాకతాళీయమా లేక భేతాళీయమా? నన్నిలా దిగ్భాంతిలో ఉంచి నేనింకా తేరుకోకముందే వస్తానండి, మా అబ్బాయి నా కోసం వెయిట్ చేస్తున్నాడు, నాకు హెయిర్ కటింగ్ చేయించడానికి సెలూన్కి తీసుకొచ్చాడు. ఓకే బాయ్ అంటూ హెయిర్ డ్రెస్సర్ షాప్ ముందు నిలబడిన కొడుకు వైపు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో తారుమారు క్షవరం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్,

0: ఒళ్ళి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కే టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.
2: Meeru Vintunadi, Radio Vishnu, 90.4.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే. ఇక రాజులమ్మ జాతరే.
1: इंटरव्यू है, उस विषय को इमीडिएट गिरफ्तार करो.

0: ఏంట్రా, దేశభక్త, అది కూడా మీ దేశానికే?
1: మా నుండి ఊడిపోన ఒక మొక్క మీకే అంతుంటే ఆ మొక్కని ముస్టేసిన మాకెంతుండాలి? తేరే పాకిస్తానీ అడ్డామే పేట్కే బతరహం. భారత్ మాతా కీ జై. బొగ్గి లేపి తొళ్ళ కొట్టేస్తా. పుచ్చుతలే, వచ్చేస్తున్నా కదే కదా నా ఓయే.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి అయ్యో నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: IJ Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapaisatam, Raiti Andistunam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital. Second floor, Access Bank Pakana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: అంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 170 3BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: పొగలు చేశావు.
1: కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665858773.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 విత్ మీ ఆర్జే చాహ్నవి. సిల్క్ అనగానే దక్షిణాది స్త్రీల మధ్యలో ముందుగా మెదిలేది పట్టుకుంటేనే జారిపోయే సుతిమెత్తని మైసూర్ సిల్క్ చీరలు. దీనికి వందేళ్ల ఉత్సవం సందర్భంగా ఆ చీరల కథను తెలుసుకుందాం. పెళ్లి చీరల్లో కనీసం ఒకటైనా మైసూర్ సిల్క్ చీర ఉండాలని కోరుకొని దక్షిణాది అమ్మాయిలు ఉండరేమో. ఎందుకంటే పట్టు పట్టు అని కంచి పట్టును ఎంతగా వర్ణించినా నాజుకుతనం మాత్రం మైసూర్ సిల్క్ చీరలకే సొంతం. సాదాగా ఉంటూనే రాజసం ఉట్టుపడేలా ఉండడం వీటికున్న మరో గొప్పతనం. కొట్టొచ్చినట్లు కనిపించేలా విభిన్న రంగుల్లోనూ షేడుల్లోనూ ఇవి దొరుకుతాయి. పాతకాలం నాటి సాంప్రదాయ డిజైన్లతో పాటు సరికొత్త శోభగులతో మైసూర్ సిల్క్ చీర ఇటీవల మరీ అందంగా కనిపిస్తోంది. బాందినీ స్టైల్ని, కసూటి ఎంబ్రాయిడరీ సొగసుల్ని అద్దుకొని సరికొత్తగా మెరుస్తుంది. ఒకప్పుడు ఎక్కువగా సాదాగా చిన్న అంచులతో గానీ లేదా చారలు, గడుల డిజైన్లు, జరీ బార్డర్ అంచులతోనూ చిన్న చిన్న బుటీలున్న పెద్ద అంచులతో గానీ ఉండేవి. ఇప్పుడు ఎంబ్రాయిడరీ డిజైన్లు, మామిడి పిందెల బూటీలు, టిష్యూ రకాలు, డబల్ లైన్ చెక్స్తోనూ హెవీ పళ్ళు ఉన్నవి ఇలా రకరకాలుగా వస్తున్నాయి. ప్యూర్ సిల్క్, ప్యూర్ గోల్డ్ జరీతో ఉండే ఈ చీరలు సుమారు 10,000 నుండి 150,000 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ఆయా చీరల్లో వాడే జరీ దారాల్ని బట్టి కొన్ని చీరలు 2.5 లక్షల రూపాయల వరకు కూడా ఉన్నాయి. ఇటీవల పెళ్లిళ్ల కోసం ఆడంబరంగా రూపొందించిన చీరలన్నీ 100,000కు పైనే. ఈ రకం చీరల కోసం ఒక్కో దాంట్లోనూ 700 గ్రాములకు పైగా బంగార జరీని, 500 గ్రాములకు పైగా ప్యూర్ క్రేప్ సిల్క్ని వాడతారు. ఒక్కో చీర బరువు సుమారు 1.5 కిలోకు పైమాటే ఉంటుంది. మామూలు చీరల్లో కూడా ప్యూర్ జరీనే ఉంటుంది. అయితే 24 క్యారెట్ల బంగారంతో పూత పోసిన వెండి జరీ ఉంటుంది. ఈ జరీ అంచుల్ని సాధారణంగా సూరత్ నుంచే దిగుమతి చేసుకుంటారు. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కని పాట వినేద్దాం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
3: ఆఫ్టర్ ఏ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. సాంప్రదాయ చేనేతలకి సాంకేతిక విజ్ఞానం తోడైతే ఎలా ఉంటుంది అని అడిగితే అచ్చం మైసూర్ సిల్క్ చీరలా ఉంటుందని అంటుంటారు చాలామంది సిల్క్ నిపుణులు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం సాయంతో అటు వేగాన్ని, ఇటు నాణ్యతని అందిపుచ్చుకొని చూడచక్కని డిజైన్లతో ప్రపంచవ్యాప్తంగా మహిళల మన్ననలు అందుకుంటోంది మైసూర్ సిల్క్ చీర. ఈ మధ్య వందేలు పూర్తి చేసుకున్న కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ KSIC స్వయంగా రూపొందించడం ఈ చీరలకున్న మరో విశేషం. కంప్యూటర్ సాఫ్ట్వేర్ సాయంతో నిమిషంలోనే విభిన్న డిజైన్లను రూపొందిస్తూ ఎలక్ట్రానిక్ రూమ్స్ ద్వారా నేసే ఆధునిక పరిజ్ఞానం ఈ కర్ణాటక సిల్క్ పరిశ్రమ సొంతం. ఏటా సుమారు

70 వేల వరకు చీరల్ని మార్కెట్లోకి తీసుకువస్తుంది ఫ్యాక్టరీ. దీని నుంచి వచ్చే చీరలన్నిటికీ ఎంబ్రాయిడరీ కోడ్ నెంబరు, హోలోగ్రామ్ ఉంటాయి. ఇదంతా ఇమిటేషన్ మైసూర్ సిల్క్ని అరికట్టేందుకే. అయితే ఎన్ని చర్యలు తీసుకున్నా వీటిని పోలినవి మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. ముందుగా పవర్ రూమ్స్ మీద చీరల్ని నేసి తరువాత వాటికి రంగులు అద్దుతారు. ఇందుకోసం పట్టుగూళ్లను సెమీ ఆటోమేటిక్ మెషిన్లో వేసి దారాలను తీస్తారు. తరువాత వీటిని చుట్టి చీరలుగా నేస్తారు. ఇందుకోసం రోజు 650 కిలోల పట్టుగూళ్లను కొనుగోలు చేస్తుంది ఫ్యాక్టరీ. వీటిల్లో సగం ఆసియాలోకెల్లా అతిపెద్ద కకూన్ మార్కెట్గా పేరొందిన రామ్నగర్ నుంచే వస్తాయి. ముందుగా నర్సీపురంలో ఉన్న యూనిట్లలో ముడి సిల్క్ని రూపొందించాక ఆ దారాలని మైసూర్ యూనిట్కి పంపిస్తారు. అక్కడ వాటిని మగ్గాల మీద నేసి రంగులు అద్ది కేఎస్ఐసి ఆధ్వర్యంలోని షోరూంలకు తరలిస్తారు. మొట్టమొదటిగా ఈ సిల్క్ దారాల ఉత్పత్తి కేంద్రాన్ని 1912 మైసూర్ మహారాజు కృష్ణరాజ వడియార్ ప్రారంభించారట. అప్పట్లో ఈ దారాలను ఐరోపా దేశాలకు పంపి అక్కడ మెషీన్ల మీద చీరలుగా నేయించేవారు. క్రమంగా స్విట్జర్లాండ్ నుండి నేరుగా లూమ్స్ని ఇక్కడికే దిగుమతి చేసుకున్నారు. అయితే అప్పట్లో ఇక్కడ రాజకుటుంబీకుల అవసరాలకి, సైనికులు వేడుకల్లో ధరించేందుకు మాత్రమే ఇక్కడ సిల్క్ని ఉత్పత్తి చేసేవారు. స్వాతంత్రానంతరం మైసూర్ స్టేట్ సెరికల్చరల్ డిపార్ట్మెంట్ ఈ ఫ్యాక్టరీని సొంతం చేసుకుంది. 1980లలో దీన్ని కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ హస్తగతం చేసుకుంది. అందుకే ప్రస్తుతం కేఎస్ఐసి అంటే సిల్క్ దారాలకు ప్రత్యామ్నాయంగా మారిపోయింది. అందుకే మైసూర్ సిల్క్ అనగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది కర్ణాటక సిల్క్ పరిశ్రమే. చీరలతో పాటు విడిగా క్లాత్ కూడా దొరుకుతుంది. ఇటీవల సల్వార్ కమీజ్లతో పాటు కర్చీఫ్లు ఈ సిల్క్తో తయారు చేస్తుంది. కేఎస్ఐసి మైసూర్ సిల్క్ షోరూంలలో ఎక్కడైనా సరే మైసూర్ సిల్క్ చీరలు విభిన్న డిజైన్లలోనూ, ప్రింట్లలోనూ, క్రేప్, జార్జెట్ రకాల్లోనూ దొరుకుతాయి. అందుకే చాలామంది పనిగట్టుకుని ఆయా షోరూంలకు వెళ్ళి మరీ మైసూర్ సిల్క్ని కొంటుంటారు. అపురూపమైన ఆ పట్టు సోయగాన్ని అంతే అందంగా కట్టి మెరిసిపోతుంటారు. అందుకే మరి తరాలు మారిన వన్నె తరగని లావణ్యం మైసూర్ సిల్క్కే సొంతం అని సిల్క్ ప్రియులంతా అంటుంటారు. ఓకే లిసనర్స్, ఒక వంటకం తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: After a beautiful song, welcome back to Mahila. ఈ రోజు అటుకుల చిక్కి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 3, అటుకులు 2 కప్పులు, మొక్కజొన్న పిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి 1 టీ స్పూను, కొత్తిమీర తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, చిల్లీ సాస్ 2 టీ స్పూన్లు, టొమాటో సాస్ 2 టీ స్పూన్లు, నూనె వేయించడానికి సరిపడ. అటుకుల చిక్కి తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీయాలి. అందులో మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర తురుము, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, అటుకులు కలపాలి. మిశ్రమాన్ని చిన్న బిళ్ళలా చేసుకొని కాగిన నూనెలో వేయించి తీయాలి. అంతేనండి, అటుకుల చిక్కి తయారైపోయింది. ఓకే లిసనర్స్, మరి ఈనాటి మన మహిళలో కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకున్నాం కదూ. మరి తిరిగి ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో మిషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆజే భవ్య. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. జిమ్ చేస్తున్నారా? అయితే బూట్లు, దుస్తులు నాసిరకం అస్సలు వాడొద్దు. వాటి వల్ల వారంలోనే మడమలు, మోకాళ్ళ నొప్పులు పుడతాయట. కొన్నిసార్లైతే అంతర్గత గాయాలు కూడా కావచ్చు. అలానే ఒంటికి గాలి తగలనివ్వని సౌకర్యంగా లేని దుస్తుల వల్ల కూడా తొందరగా చెమట పట్టి శరీరం వేడెక్కుతోందట. దీనివల్ల డీహైడ్రేషన్ ఆవరించి నిసత్తువ ఆవరిస్తోంది. ఈ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడొద్దు. అలానే మీరు వ్యాయామానికి అలవాటు పడేదాకా కూడా రోజు మీ వెంట ఓ మంచినీళ్ల సీసా తీసుకువెళ్ళండి. అవసరమైనప్పుడు ఒక్కో గుటక వేయండి చాలు. గుండె వేగం పెంచే వ్యాయామాలప్పుడు కళ్ళు తిరగడం, నీరసించడం వంటి సమస్యలుండవు. ఓట్స్ రోజు తింటారా? జీర్ణశక్తికి మంచిది, బరువు తగ్గడంలో సాయపడతాయని ఓట్స్ ని చాలా మంది తింటుంటారు. అలాగని రోజు తినట్లేదు కదా అది అలాగని రోజు తినట్లేదు కదా అతి అనర్థం అన్నది వీటి విషయంలో కూడా వర్తిస్తుందండోయ్. ఓట్స్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అతిగా తీసుకుంటే ఇది కడుపుబ్బరం, గ్యాస్ లకు కారణమవుతుందట. ఓట్స్ లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం కాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ ను శోషించుకోవడంలో అడ్డుపడుతుందట. అందుకే చాలా వరకు కూడా రాత్రంతా నానబెట్టి తినడం చాలా మేలు. బరువు అదుపులో ఉంచుకోవాలి, తగ్గాలి అని వీటిని తింటుంటారు కదా. నిజానికి దీనిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో తీసుకుంటే పర్లేదు, కానీ రోజు తీసుకుంటే బరువు పెరిగే అవకాశము లేకపోలేదు. ఓట్స్ లో పోషకాలు బోలెడు ఉంటాయి. అయితే అవే మన శరీరానికి సరిపోవు, ఇతర పోషకాలు కూడా కావాలి. అల్పాహారానికి వీటిపైనే ఆధారపడితే ఆ సమన్వయం కోల్పోతాము. కొందరిలో ఇవి అలర్జీ, దురద, జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులకు కారణమవుతాయట. అందుకే అప్పుడప్పుడు తినండి అని అంటుంటారు. అది కూడా ఎక్కువగా నానబెట్టాలి. ఇతర న్యూట్రియంట్లు అందేలా నట్స్, పండ్ల ముక్కలు వంటివి కూడా జోడించుకోండి. అంతేకాని పూర్తిగా వీటిపైనే మాత్రం అస్సలు ఆధారపడద్దు. పిల్లలు చురుగ్గా తెలివితేటలతో పెరగాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి దినచర్యను అలవాటు చేయాలి. అది ఎలాగో తెలుసుకుందాం. పిల్లలు రాత్రిపూట త్వరగా పడుకొని ఉదయాన్నే నిద్రలేచేలా చూసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి పిల్లలు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలకు తరచూ మంచినీళ్లు తాగడం అలవాటు చేయాలి. దీనివల్ల శరీరం తేమతో నిండి ఉంటుంది. నీరసం, నిసత్తువ ఆవహించకుండా తక్షణ శక్తి లభిస్తుంది. వీటితో పాటు శరీరం అంతా కూడా రక్త ప్రసరణ సజావుగా జరగడం వల్ల మెదడు చాలా వేగంగా స్పందించగలుగుతోంది. పిల్లలకు రోజు వ్యాయామం చేయాలని చెప్పాలి. రోజు నిద్రలేవగానే పిల్లలు వ్యాయామం చేస్తూ ఉంటే శరీరంలో ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరుగుతోందట. దీంతో పిల్లలు చురుగ్గా ఆలోచించగలుగుతారు. రోజు పిల్లలకు ఉదయం పూట కాసేపు చదివించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో గుర్తుపెట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుందట. మరి పిల్లలు అల్పాహారం మానేయకుండా చూసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, కోడిగుడ్లు, పాలు, పెరుగును రోజు ఆహారంలో చేర్చాలి. వీటి వల్ల పోషణ అంది, మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. సాయంత్రం పూట పిల్లల చేత మెమరీ గేమ్స్, చదరంగం, సుడోకో, పజిల్ గేమ్స్ లాంటివి ఆడించాలి. వీటి వల్ల పిల్లల్లో ఆలోచన సామర్థ్యం, తెలివితేటలు బాగా పెరుగుతాయి. పిల్లలకు యోగా, ధ్యానం లాంటివి కూడా అలవాటు చేయాలి. వీటి వల్ల మెదడు చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా మారుతుంది. జ్ఞాపకశక్తి కూడా చాలా పెరుగుతుంది. మరి ఇప్పటిదాకైతే కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పొట్ట శుభ్రంగా ఉన్నప్పుడే జీవక్రియలు సజావుగా జరుగుతాయి. లేదంటే కడుపు ఉబ్బరించడం, ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలతో పాటు పలు అనారోగ్య పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఏ పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే పొట్ట సహజ తీరులో శుభ్రపడుతుందో తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఉసిరి రసం తాగితే జీర్ణాశయ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. ఉదయానికల్లా పొట్టలోని మలినాలన్నీ పూర్తిగా విసర్జితమవుతాయట. ఉదయాన్నే అల్లం టీ లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల అల్లం రసం కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయట. పేగులు

పూర్తిగా శుభ్రపడతాయి. కడుపులో తేలికగా ఉన్న భావం కూడా కలుగుతోంది. ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా వాము వేసి బాగా మరిగించి రాత్రి పడుకునే ముందు తాగితే ఉదయానికల్లా కడుపులో పేరుకున్న వ్యర్థాలన్నీ విసర్జితమవుతాయి. వాములో ఉండే పీచు పదార్థాలు పొట్టని పేగుల్ని శుభ్రం చేస్తాయట. ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం కలుపుకొని తాగినా పొట్ట శుభ్రమవుతుంది. తాజా కూరగాయలు, పండ్లు, శనగలు, ఓట్స్ ను తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తుంటాయి. మజ్జిగలో ప్రోబయాటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలని వృద్ధిపరుస్తాయి. తరచూ పలుచని మజ్జిగ తాగడం వల్ల పొట్టలో పేరుకున్న మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. తరచూ జీలకర్ర నీటిని తాగుతూ ఉంటే కడుపు ఉబ్బరం తగ్గుతుందట. జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దీనివల్ల ఎప్పటికప్పుడు పొట్ట శుభ్రపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీళ్లలో అరచెంచా త్రిఫల చూర్ణాన్ని కలుపుకొని తాగితే పొట్టలోని మలినాలు, టాక్సిన్లు తేలికగా తొలగిపోతాయట. మరి వయసు పెరిగినా ఫిట్గా ఉండాలనుకుంటున్నారా? మరి దీని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అయితే జీవక్రియలు మందగించడం, కండరాలు పట్టుత్వం తగ్గడం, ఎముకలు బలహీనించడం లాంటివి ఎదురవుతూ ఉండే సమస్యలే. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో శరీరాన్ని ఫిట్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. రోజు ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. దీంతో కడుపు, పేగులు శుభ్రపడతాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు తొలగిపోయి శరీరం తేలికగా అనిపిస్తుంది. హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ తాగినా కూడా శరీరంలోని టాక్సిన్లు విసర్జితమవుతాయి. రోజంతా కూడా తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలి. అధికంగా క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. తీపి పదార్థాలు, నూనె పదార్థాలతో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. కాలానుగుణంగా లభించే పండ్లు, ఉడికించిన కూరగాయలు, మొలకలను రోజు ఆహారంలో చేర్చుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం వేళలో కనీసం 1/2 గంట సేపు అయినా సరే శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల శరీరానికి తగినంత డి విటమిన్ లభించి ఎముకలు మరియు కండరాళ్ళు బలోపేతమవుతాయి. రోజు తేలికపాటి వ్యాయామం చేయండి. పార్కులో నడవడం, ఇంట్లో తోట పని చేయడం, సైకిల్ తొక్కడం లాంటివి అలవాటు చేసుకోవాలి. వీటి వల్ల శరీరం బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. రోజుకి కనీసం 6 గంటలైనా సరే హాయిగా నిద్రపోవాలి. అప్పుడే ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో కణాలు వృద్ధి పొందుతాయి. హార్మోన్లు సమతౌల్యంతో ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడపడం, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లను మానేసుకోవాలి. కనీసం 6 నెలలకోసారైనా సరే వైద్యుని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. లిజనర్స్, మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో అయితే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆచే భవ్య.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: 90.4 వేరుశనగలని ఎండబెట్టడం, నిల్వ చేయడంలో ఎఫ్లాటాక్సిన్లని అదుపు చేయడం. వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించని వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది.
1: ఈ ఎఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు చేస్తాయి.
0: వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నిట్లోనూ వాటిని కాపాడాలి. ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని నేర్చుకుందాం.
1: బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్లతో విడగొట్టవచ్చు. దానికి దుర్వాసన, చేదు ఉంటాయి. వాటిని అలా గుర్తుపట్టవచ్చు.
0: వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.
1: కలుపు మొక్కలు మొక్కని బాగా రక్షిస్తాయి. చుట్టూ కలుపు ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది. కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
0: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది. కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలి వలను బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు, ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దల నుంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి, గింజలకి సంక్రమిస్తాయి. గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని, తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయ మీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు. చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది. కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లాటాక్సిన్కి రంగు ఉండదు. కానీ ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరుతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలివియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలని ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో, అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న, విరిగిన, జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది. కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
1: నేను మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఫ్రెండ్స్, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి, కోళ్లకి, పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం. ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే తింటాం.
0: వేరుశనగలని రోజులో చాలాసార్లు కలియబెడుతుండాలి. అప్పుడు అవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులు ఉన్నాయని ఆంటోనియో మనకి చెప్తున్నాడు.
2: టార్పాల్

0: మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం. టటటట అంటూ మోగుతుంది. అప్పుడది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే లోపలున్న గింజి మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది. మీ వేరుశనగలని నేలకి దూరంగా, వర్షానికి, రాత్రిళ్లలో తేమకి దూరంగా ఉంచడానికి వాటిని సోలార్ డ్రైయర్లో పెట్టడం ఒక సరైన పద్ధతి. చెక్క స్తంభాలు, కర్రలతో ఎత్తుగా ఒక మంచని కట్టవచ్చు. ఇక్కడ చూపిన మంచె మీటర్ ఎత్తున 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. కర్రల మీద ఒక జాలిని పరిచితే ఉత్పాదన కింద పడదు. జాలిని కర్రలకి కట్టవచ్చు. మంచె పక్కల్లోనూ మధ్యలోనూ 3 మీటర్లకు ఒకటి చొప్పున స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైనవి, మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచె పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ చిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ ని స్తంభాల మీదుగా మంచె మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచెకి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లోటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రైయర్లోనే ఎండబెడతాడు. ఉత్పాదనని డ్రైయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగాను శుభ్రంగానూ ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రైయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకున్న నేల మీద ఎండబెట్టేవాళ్ళం. అదంతా పాడైపోయేది. కానీ డ్రైయర్లో ఉత్పాదనంతా చాలా బాగా ఉంటుంది. అది తడవదు. చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రైయర్ చక్కగా తయారైంది. వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది. డ్రైయర్ చాలా శుభ్రంగా ఉంటుంది.
1: ఎండిన వేరుశనగలని అల్లిన సంచుల్లో పోసి చల్లని, పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీద గాని, పీటల మీద గాని నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి. అవి మురికిగా సంచులని పాడుకేసి, కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి.
0: నేను మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తుగా ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు. అందుచేత దాన్ని ఎత్తులో, గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది. ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి. ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.
1: కాబట్టి వేరుశనగలు శుభ్రంగా, ఆరోగ్యంగా, ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు, మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన చిన్న బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గాని, ప్లాస్టిక్ షీట్ల మీద గాని ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంతమాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియదిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు. వేరుశనగ కాయల్ని చల్లగా, పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గానీ, గోడలకి గానీ తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగకాయలు దక్కుతాయి. మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకి ఎక్కువ సొమ్ము లభిస్తుంది.
2: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనగకాయల్ని చక్కటి ధరకు అమ్మవచ్చు. లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపు పచ్చ రంగు వస్తుంది. అప్పుడది వెంటనే అమ్ముడవుతుంది.

0: మా అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
1: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

Gas Cyclone. సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ ఫ్రీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebration.

హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆది సంగతి. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే ఉదయ. లిజనర్స్, పండ్లన్నిటిలో రారాజు ఎవరంటే మనమంతా మామిడి అని టక్కున చెప్పేస్తాం, కానీ చైనీయులు మాత్రం లిచి అని నిక్కచ్చిగా చెప్పేస్తారు. ఇప్పుడిప్పుడు మన దగ్గర ప్రాచుర్యం పొందుతున్న లిచి కథ ఏమిటో తెలుసుకుందామా? చూడటానికి ఎర్రని ఎరుపు రంగులో నోరూరిస్తూ ఉంటుంది, కానీ అది తొక్కే. ఒలిస్తే తెల్లని గుజ్జు కనిపిస్తుంది. తిని చూస్తే తీయని ద్రాక్ష, స్ట్రాబెర్రీ రుచులు కలగలిసిన జెల్లీలా ఉంటుంది. మొత్తం మీద అద్భుతమైన రుచితో కూడిన ఆ తెల్లని గుజ్జును చెప్పరిస్తే దాని మధ్యలో ముదురు గోధుమ రంగు గింజ నోటికి తగులుతుంది. ఒకలాంటి తాజాదనంతో కూడిన ఆ రుచిని ఇది అని వర్ణించలేకపోవచ్చుగాక. కానీ అందులో అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. నారింజలో కన్నా ఇందులో ఇది 40% ఎక్కువ. 100 గ్రాముల పండ్ల గుజ్జులో సుమారు 70 మిల్లీగ్రాముల పైనే సి విటమిన్ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో దీన్ని మించింది లేదన్నది తెలిసిందే కదా. కీలకమైన పొటాషియం, కాపర్ వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. లిజనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం.

ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. లిచి అంటే చైనీస్ భాషలో ఆనందకరమైన జీవితానికో బహుమతి అనే అర్థం అన్నమాట. అందుకే చైనాను పాలించిన చక్రవర్తులంతా లిచికి దాసోహులే. ఈ పండ్లను తీసుకొచ్చేందుకు సైనికులను ఎంత దూరమైనా పంపించేవారట. ప్రత్యేక కొరియర్ సర్వీసు మాదిరిగా కొందరు సైనికులను ఏర్పాటు చేసి వాళ్ల కోసం వేగంగా పరిగెత్తే గుర్రాలను ఉపయోగించేవారట. ఎందుకంటే పండిన ఈ పండ్లు చెట్టు నుంచి కోసాక ఎక్కువ కాలం నిల్వ ఉండవు. చైనా సంప్రదాయ వైద్యంలో కూడా వీటి వాడకం ఎక్కువే. నొప్పుల్ని వాపుల్ని తగ్గిస్తాయని వాళ్ళు విశ్వసిస్తారు. ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పండే లిచీ పండ్లని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఉత్పత్తిలో చైనాది ప్రథమ స్థానం, తరువాత మన దగ్గరే. బీహార్లో వీటి పెంపకం ఎక్కువ. దక్షిణ చైనాలోని గ్రామాల్లో 1000 నాటి లిచీ వృక్షాలు కనిపిస్తాయట. మన దగ్గర లేత ఎరుపు రంగులో ఉండే లిచీనే ఎక్కువగా పండుతాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా లిచీ పండ్లలో అనేక రకాలున్నాయి. పరిమాణంలో పెద్దగా ఉండే ఎంపరర్ లిచీ, గింజ చిన్నగా ఉండి నోరూరించే ఎరుపు రంగులో ఉండే ఓహియా లిచీ, అందంగా కనిపించే క్వాయ్ మై పింక్ లిచీ, ఇలా చాలానే ఉన్నాయి. ఏ రకానికి చెందినదైనా పోషకాల్లో వ్యత్యాసం ఉండదు. లిచీ పండ్లలో ఆలిగోనల్ అనే పాలిఫినైల్ సమృద్ధిగా ఉంటుంది. కొవ్వును కరిగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలసటను మాయం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంటుంది. మొహంలో వచ్చే ముడతల్ని మచ్చల్ని తగ్గిస్తుంది. అందుకే పారిశ్రామికంగాను ఈ పాలిఫినైల్ తయారు చేస్తూ ఉంటారు. లిజనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఆఫ్టర్ ఏ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. కణాల అస్థ వ్యవస్థ విభజన పెరుగుదలే క్యాన్సర్కు దారితీస్తుంటుంది. అలా కణాలు విస్తరించకుండా చేసే క్యూయర్సెటిన్ ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటుంది. అందుకే రొమ్ము ప్రోస్టేట్ క్యాన్సర్ల నివారణకు ఈ పండు సహజంగానే తోడ్పడుతుంది. అంతేకాదు, క్యారెట్లతో పోలిస్తే వీటిలో బీటా కెరోటిన్ కూడా ఎక్కువే. ద్రాక్షలో కన్నా

లిచ్చిలో పాలిఫినైల్స్ 15% ఎక్కువ, అందువల్ల హృద్రోగ నివారణకు తోడ్పడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల గొంతు జలుబులు, జ్వరాలు రావడం తగ్గుతుంది. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడే కాపర్ ఈ పండ్లలో పుష్కలం. సాధారణంగా బి గ్రూప్ విటమిన్లు పండ్లలో తక్కువ, కానీ లిచీ పండ్లలో అత్యంత అరుదైన విటమిన్ బి6తో

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అకుజ ఆధునిక షోరూం భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెబిలైజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అకుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అకుజ ఆధునిక షోరూం పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய் லிஸ்னர்ஸ், குட் ஈவினிங், வெல்கம் டு மஸ்த் டைம் பாஸ். லிஸ்னர்ஸ் మరి నాడ పనందర ఫేవరెట్ ప్రోగ్రామ్ మరి మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మీకు నచ్చిన సాంగ్స్ వినాలి అనుకుంటే 9704949492 అనే నెంబర్కి డైల్ చేసేయండి. లిస్నర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల

0: 30 నిమిషాల వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
1: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
2: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
1: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
2: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
0: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. పంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, MDS, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, MDS, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176-12669.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్ లిజినెస్. మరి ఈనాడు మన మస్త్ టైం పాస్ కార్యక్రమానికి మన ఫస్ట్ లక్కెస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
3: శుభ సాయంత్రం మేడం. నా పేరు బుట్టేడి జగన్నాథరావు, విశాఖపట్నం జిల్లా చింతల గ్రహారం నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్తే అండి బొడ్డేటి జగన్నాథ మాస్టర్ గారు.
3: బాగున్నాం తల్లి, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం. ముందుగా మీకు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
3: అవునమ్మా, 1 మంత్ బ్యాక్ ఏమో సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భం కదా అదైంది.
1: అవునవును,
3: ఇప్పుడు ఇది 1 మంత్ తేడాలో చాలా
1: ఉపాధ్యాయ దినోత్సవం. మరి ఫస్ట్ లక్కెస్ట్ కలర్ కూడా ఒక ఉపాధ్యాయుడితో మాట్లాడుతా, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి, చాలా సరదాగా కూడా ఉంది.
3: అవునమ్మా, నిజంగా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు మానసికంగా మార్పు తీసుకురావాలి, కానీ శారీరక మార్పు తీసుకురావాలని ఎప్పుడు ట్రై చేయకూడదమ్మా.
1: అవునవును,
3: ఎందుకంటే విద్యార్థుల యొక్క నైతిక విలువలు కాపాడుకుంటూ వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటే వారిని మానసిక పరివర్తన వచ్చేలాగా చేయాలి. ఆ రూపంలోనే తీర్చిదిద్దాలి తప్ప వారిని శారీరకంగా హింసించి వారిని ఆ దారికి తీసుకొచ్చి చదివిస్తే అక్కడే మర్చిపోతాడు వాడు. మళ్ళీ రెండు దెబ్బలకి అలవాటు పడతాడు తప్ప మానసికంగా ఒత్తిడితోని వాడు ఏమాత్రం మామూలుగా మళ్ళీ విద్యార్థిగా మారడానికి అవకాశం ఉండదు.
1: ఓకే ఓకే, మరి ఒకైతే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను నేను. మీరు ఎలాగో ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నారు కదా, మీరు చిన్నప్పుడు అసలు రియల్ గా ఏమనుకున్నారు, ఏమవుదాం అనుకున్నారు అసలు?
3: నేను యాక్చువల్ గా చిన్నప్పుడు అయితే అమ్మా రేడియో అనౌన్సర్ అనేది నా కోరిక.
1: అవునా,
3: పక్కగా రేడియో అనౌన్సర్ చెయ్యాలని నా కోరిక.
1: మీ వాయిస్ కూడా మరి సూపర్ గా ఉంటుంది కాబట్టి.
3: అయితే తర్వాత అది నాకు భగవంతుడు మరి ఏమో ఎందుకో నాకు అవకాశం దగ్గర దాకా తీసుకొచ్చి అయ్యేది కాదు. నాటక విభాగంలో బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డాను ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో.
1: ఓకే ఓకే, అటు తీర్చుకున్నారు.
3: బి గ్రేడ్ ఆర్టిస్ట్ అమ్మా, డ్రామా విభాగంలో.
1: ఓకే ఓకే,
3: నెక్స్ట్ అలాగే కొన్ని సినిమాలకి డబ్బింగ్ కి వెళ్తుంటాను, డబ్బింగ్ కొడుతుంటాను. ఆ కోరిక ఆ రూపంలో తీరుతుంది. నెక్స్ట్ అదే అంచెలంచెలుగా ఇప్పుడు మీలాంటి మంచి రేడియోలో మంచి మాటలు చెప్పే అవకాశం కూడా నాకు వస్తుంది.
1: ఓకేనండి ఓకే. మరి చివరిగా మరొక ప్రశ్న, మరి మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నారు కదా, మరి చిన్నప్పుడు రోజులు మరి ఫ్లాష్ బ్యాక్ గిరగర మనకి పా ఓల్డ్ మూవీస్ లో చూపిస్తాడు చూసారా, అలా ఏంటంటే మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే కనుక మీ చిన్నప్పుడు మరి మీకు ఏ మాస్టర్ అంటే చాలా చాలా ఇష్టం, అంటే ఒక్కొక్క మాస్టర్ అమ్మ బాబోయ్ వచ్చేసారు రా బాబోయ్, హోంవర్క్ చేయలేదు రా బాబోయ్, కొట్టేస్తారమ్మో తిట్టేస్తారమ్మో అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటాం కదా. మరి ఇప్పుడు మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నారు కదా, మీ చిన్ననాటి మీ సంగతులు ఏదన్నా

0: బిజినెస్ తో షేర్ చేసుకోండి.
1: నాకు ఇష్టమైనటువంటి టీచరు లక్ష్మి టీచర్ అని ఉండేవారమ్మా.
0: ఓకే.
1: తను ఏంటంటే చిన్న చిన్న కథలు, చిట్టి పొట్టి కథలు చెప్పుకుంటూ పాఠం చెప్పేవారు. ఆసక్తి కలిగేది. ప్రతి రోజు కూడా మధ్యాహ్నం 2:30 నుంచి 1 అవర్ ఈ ఆట పాటలకే ప్రాధాన్యత ఇచ్చేసి ఆమె చెప్పే స్టోరీలు కానివ్వండి, కథలు కానివ్వండి.
0: తెలుగు టీచర్ అండి?
1: తెలుగు టీచర్ అంటే ఆ రోజు ఎలిమెంటరీ టీచర్ కాబట్టి అన్ని సబ్జెక్టులు
0: బోధించేవాళ్ళు.
1: ఆల్ ఇన్ వన్ నేనండి, సబ్జెక్ట్ టీచర్స్
0: కాదు.
1: నాకు చాలా ఇష్టం అన్నమాట. అయితే ఇంకా ఇంకా జెంట్స్ లో అయితే భానుమూర్తి మాస్టర్ గారు అని ఉండేవారు. ఆయన ఆయన పాఠాలు చెప్పడం అయినా ఆయన ఇంగ్లీష్ చెప్పడం అంటే చాలా ఇష్టం.
0: ఈ రోజు మరి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి మీ చిన్ననాటి గురువులైనటువంటి లక్ష్మీ మేడం గారిని, మూర్తి సార్ని తలుచుకోవడం జరిగింది. ఓకే, మరి చెప్పండి అయితే సాంగ్ ఏం సాంగ్ విందామంటారు ఈ రోజు?
1: అయితే యాక్చువల్ గా ఉపాధ్యాయులకు సంబంధించిన పాట అడగాలని ఉన్నాను. నా పక్కన ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి సర్దార్ పాపారాయుడు చిత్రంలో తెల్ల చీర మల్లెపూలు అనే పాట ఉంటుంది పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, అది కావాలని వాళ్ళు పట్టుపడుతున్నారు.
0: మీ స్నేహితుల కోసం, ఎందుకు మీకోసం కాదు?
1: నా కోసం కాదమ్మా, మా స్నేహితుల కోసం. చేత వాళ్ళకి ఆ పాట చాలా ఇష్టము. ఆయన మిద్ది సురేష్ కుమార్, అలాగే త్యాగల మురళీకృష్ణమ్మ, వీళ్ళ కోసం డెడికేట్ చేయండి అమ్మా పాట.
0: తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి సురేష్ గారి కోసం, మురళీకృష్ణ గారి కోసం మరి మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసిస్తున్నాం. లిజనట్ అండ్ ఎంజాయ్.

ఎర్ర బొట్టు తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ ఏదో కబురు పట్టుకొచ్చింది.

0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల.

0: లిజినెస్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: నా పేరు మాది ఏలూరు అండి.
0: నాగేశ్వరరావు గారు ఫ్రమ్ ఏలూరు.
1: ఏలూరు అండి, ఏలూరు అండి.
0: ఎలా ఉన్నారు ఏలూరు? బాగుందా?
1: బాగా బుద్ధి ఉండక మొప్పేసిందండి. బాగా వాన పడతాం, వాన పడలేదండి.
0: ఇక్కడ పడిందండి వాన?
1: వినాయక
0: చవితి బాగా జరుపుకున్నారా?
1: అంటే ఇక్కడ దేవుడు నిలబెట్టి 13 అడుగులు దేవుణ్ణి
0: బాగా జరిగిందండి.
1: ఈవెంట్లు కూడా మేము ఏంటి ఢిల్లీ నుంచి తెప్పించి అగోరాలు టీవీ తెచ్చి బాగా హైలైట్ అయ్యిందండి.
0: సూపర్ బండి అయితే
1: యూట్యూబ్ లో కూడా వచ్చిందండి బాగా. భారీగా చేశాను సార్ మాత్రం.
0: బాగుందండి.
1: చెప్పండి,
0: మీరే చెప్పాలి. మరి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. చాలా రోజులతో మాట్లాడుతున్నాను.
1: చాలా రోజుల తర్వాత కాల్ చేసాం, బాగానే ఉండండి. మధ్యాహ్నం పూట మీ మా మెసేజ్లు ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని ట్రై చేస్తా ఉన్నాను.
0: మీరు ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయే టైంకి ఎస్ఎంఎస్ పంపిస్తే మరి కుదరదు కదండి, ముందు పంపించుకుంటే. మనకి 12 కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 12 లోపు పంపిస్తే బాగుంటుంది. చెప్పండి, మరి ఈ రోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, మరి చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ లకి వెళ్దామా?
1: చిన్ననాటి
0: ఓకే. మరి మీకు ఇష్టమైన మాస్టర్ గారు కానీ మేడం కానీ ఎవరు?
1: మాకు మేడం అంటే గ్రౌండ్ లో ఆడిస్తారు చూడండి,
0: పీటీ మేడం. పీటీ మేడం చక్కగా ఆడుకోవచ్చు కాబట్టి గొడవ ఉండదు, ప్రాబ్లం ఉండదు.
1: అంటే అలా కాదండి, ప్రాబ్లం అని కాదు. మన చదివే కాకుండా ఆటలు కూడా మనకి
0: ఉండాలంటారు. అది
1: ఉండాలి కదా, చిన్నతనం నుంచి కూడా ఎటువంటి ఉండాలండి.
0: అవునవును,
1: కొద్దిగా ఫ్రీగా ఉంటుందండి.
0: అవును, స్పోర్ట్స్ మరి ఆటలు అవి చక్కగా ఆడితేనే కదా చదువు బ్రెయిన్ షార్ప్ గా ఉండేది.
1: స్పోర్ట్స్ చాలా ఇది ఉంది కదండి మామూలుగా ఇప్పుడు జనరల్ గా. అసలు అదే అండి, దాని గురించి అండి. చిన్నప్పటి నుంచి ఉండాలండి, చదివానండి. చదువు మీద ఎప్పుడు తగ్గించకూడదండి, అదే ఇచ్చానండి.
0: అంటే మీకు బాగా భయం?
1: ఏంటండి, రాణి టీచర్ అండి.
0: రాణి టీచర్ గారు అంటే భయమా?
1: రాణి టీచర్ గారు భయం అంటే మేము కొద్ది చాటేసి కర్రం పెట్టే తీసేసేది అక్కడ.
0: అదే అదే, కొంచెం మంది స్ట్రిక్ట్ గా ఉంటారు కదండి.
1: ఇసిరేసేవాళ్ళు అన్నమాట, మామూలుగా చెప్పేవాళ్ళు కాదు. ఇంకా పనిష్మెంట్ అలా ఉండేది.
0: ఇంకా వస్తున్నారంటే హడలే అనమాట.
1: హడలే ఆ టైం ఏంటంటే కొద్ది హడలే ఉంది మనకు, కొద్దిగా ఎనర్జీటిక్
0: భయంగా ఉంటుంది కదండి. చిన్న వయసు కదా భయం, అమ్మో టీచర్ వచ్చేస్తున్నారు భయం. ఓకే సూపర్, చాలా చక్కగా చెప్పారు. మరి చెప్పండి సాంగ్, ఏం సాంగ్ విందామంటారు?
1: అంతఃపురంలో, అంతఃపురం మూవీ నుంచి అండి. అసలు ఏం గుర్తుకురా అసలు సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ వేయండి.
0: ఆ పాట ఎందుకు ఏం గుర్తుకు రాలేదు మీకు?
1: అసలు ఏం గుర్తుకు రావట్లేదండి.
0: అసలు ఏం గుర్తుకు రావట్లేదు, మర్చిపోయారు, అన్ని మర్చిపోయారు.
1: అన్ని మర్చిపోయిన మేడం గారు, అందుకే గుర్తొస్తామని చెప్పి.
0: పాట వింటే కాస్త ఏమైనా మర్చిపోయినా ఏమైనా ఉంటే గుర్తొస్తాయని చెప్పి విందాం అనుకుంటారా?

0: అదే అండి, గుర్తు వస్తాయని. మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, అలాగే పుల్లారావు గారికి, అలాగే ఉమామహేశ్వరి గారి శ్రీకాకుళం విజయనగరం ఉమామహేశ్వరి గారికి, స్పెషల్గా మా మేడం గారి.
1: ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరి మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా మీ తరపు నుంచి రేడియో విష్ణు 90.4 నుంచి కూడా పెద్ద హాయ్. మరి అలానే మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజనెస్. మరి చెకన్ బేట్ఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడుతాం. హలో
1: హలో, నమస్తే అమ్మా. విజయ బంగారు తల్లి, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. త్రిమూర్తులు గుప్తా గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నామ్మా. ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళు అన్నట్టుగా ఉంది. మీరు లైవ్ వచ్చారు సాయంత్రం.
0: అవునండి, చాలా రోజులైంది కదా.
1: మీరు మధ్య మధ్యలో వారానికి మధ్యలో ఒకసారి వస్తూ ఉండాలి. ఎంత శిష్యులుగా చెప్పేస్తే మాత్రం మమ్మల్ని
0: మధ్యపడేయాలి. అందుకే కదా ఈరోజు వచ్చాను కదా.
1: ఈరోజు రావడంలో ఆంతర్యం నాకు ఏమనిపిస్తుంది అంటే,
0: చెప్పండి.
1: ఒక ఉపాధ్యాయుడు వారి దగ్గర శిష్యర్కం చేసి చదువుకుని చదువును అభ్యర్థించి విద్యార్థులకు ఎలా ఈ విధంగా అయితే జ్ఞాన జ్యోతులు వెలిగిస్తాడో, అదే విధంగా రేడియో ఒక పాఠశాల అయితే ఆ రేడియో అనే పాఠశాల, రేడియో విత్తు అనే పాఠశాలలో టీచర్ గారు మా విజయ బంగారు.
0: అయ్యో బాబోయ్, ఓకేనండి, థ్యాంక్ యూ అండి.
1: మా శ్రోతలందరూ కూడా విద్యార్థులు.
0: అయ్యయ్యో, ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా గురువులే. ఎందుకంటే మరి ఒక సినిమా పాటకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మేమైతే గూగుల్లో కొట్టుకోవాలి, ఎవరు లిరిక్ ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు సింగర్ ఎవరు అని కొట్టుకోవాలి. మీరు అలా కదా, మీకు డిక్షనరీ మొత్తం అసలు ఏదంటే అది చెప్పేస్తూ ఉంటారు. మీరు కూడా మా గురువులతో సమానం.
1: ఏమైనప్పుడు కూడా మీరు సరదాగా కాసేపు అనే కార్యక్రమంలో మాకు తెలియపరుస్తున్నటువంటి విషయాలు నూటికి 100% కాదు, 1000% కూడా మీరు గురువు అమ్మగారే.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఇందు గలడు అందు లేడని సందేహం వలకు చక్కెర సర్వాంతర్యామి, ఎందెందు వెతికినా అందందే గలడని పోతమాచ్యులు శ్రీమద్ భాగవతంలో ఎలా అన్నారో అదే విధంగా ఒక్క విషయాన్ని ఒక్క టాపిక్ ని కూడా మీరు వదిలిపెట్టకుండా అవకాశం ఉన్నంత వరకు ఆ టైంలో మీకు అవకాశం ఉన్నంత వరకు
0: మరి అప్పటికి మెసేజ్లు వచ్చేస్తూ ఉంటే ఏంటండి మా సాంగ్ ప్లే చేయలేదు, మా సాంగ్ ప్లే చేయలేదు అని. అందుకని అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంటాను, ఏదో ఒకటి రెండు టాపిక్స్ చెప్పి ఆపేస్తూ ఉంటాను. ఓకే చెప్పండి. మరి ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కదా.
1: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అండి. సెప్టెంబర్ 5 అయితే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. అయితే ఇందుకు సంబంధించే కదా ఫస్ట్ గా మన బొడ్డేడు జగన్నాథ మాస్టర్ గారు ఒక మాస్టర్ తో గురువు గారు మాట్లాడారు.
0: అవునవును,
1: ఒక పాఠశాల పరమైన గురువు గారితో ఒక రేడియో పరమైన గురువమ్మ గారు మాట్లాడారు.
0: నాకు చాలా సంతోషం కలిగిందండి. ఫస్ట్ గా చక్కగా ఒక మరి ఉపాధ్యాయునితో మాట్లాడటం నాకు చాలా ఆనందం కలిగించింది.
1: నిజమే కదా తల్లి, ఇప్పుడు ఏ రోజు టాపిక్ తగ్గట్టు ఆ రోజుకి సంబంధించి కాలంతో మాట్లాడితే మహానందంగా ఉంటుంది.
0: అవునండి, చెప్పండి. మరి మీ చిన్ననాటి స్మృతులు చెప్పండి. మరి చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఫేవరెట్ టీచర్ ఎవరు, మీకు ఏ సార్ అంటే లేకపోతే ఏ మేడం అంటే భయం, ఏ సబ్జెక్ట్ అంటే భయం ఏంటి చెప్పండి.
1: నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ అంటే చాలా ఇష్టం అండి, దేవాలయంతో సమానంగా ఆరాధిస్తాను. కానీ ఏ టీచర్ అంటే మీకు ఇష్టం, భయం అన్నారు కదా మీరు. అయితే నేను చిన్నప్పుడు 1వ తరగతి చదివినప్పుడు అప్పుడు సరోజిని టీచర్ గారు ఒక ఆవిడ ఉండేవారండి.
0: ఓకే,
1: నా మాట బాగా వినిపిస్తుందా విజయ బంగారు తల్లి?
0: వస్తుందండి, బాగా వినిపిస్తుంది.

0: వస్తుంది.
1: చాలా సంతోషం అండి, నా మాట సరిగ్గా వినిపించడం కూడా సంతోషం, ఎందుకంటే ఒకసారి సిగ్నల్ ఇబ్బంది పడతాయండి.
0: అవునండి అవును, ఇప్పుడు ప్రెసెంట్ బానే ఉందండి, బానే
1: వినిపిస్తుంది. అయితే ఆ సరోజిని టీచర్ గారు మా నాన్నగారు ఆమె దగ్గర జాయిన్ చేసినప్పుడు ఆవిడ మహా స్ట్రిక్ట్ గా, ఏదో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే అంత గొప్పతనం అనుకుంటే అనుకుంటేవారు ఏంటో కానీ చిన్నపిల్లని కూడా చూడకుండా ఒడ్డుకి రెడ్డి కూడా పంపించేవారు కాదండి.
0: అవునా,
1: ఒకటో తరగతి పిల్లల్ని అంత స్ట్రిక్ట్ గా చూస్తే ఇప్పుడు చదువుకోవాలనే అభిలాష పుట్టించాలే తప్పకుండా బలవంతంగా చెప్పకూడదు కదండి ఎవరైనా
0: సరే.
1: అందువల్ల ఆవిడ అలాగంటే నేనేం చేసేవాడిని అంత ఇష్టం, ఆ చిన్న రోజుల్లోనే చదువు అంటే ఇష్టపడింది అంటే నేను మా ఆ స్కూల్ కి ఆ ఎలిమెంటరీ స్కూల్ కి ఒక రెండు మూడు ఇల్లు ఇవతల రాగి మాస్టర్ అప్పారావు మాస్టర్ ఉండేవారు వాళ్ళ ఇంటి దగ్గరికి నాడు కూర్చుంటూ పోయి స్కూల్ పిల్లలతో స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చేసేవాడిని అండి. స్కూల్కి వెళ్ళినట్టుగా చెప్పి ఆ పిల్లలతో ఇంటికి వచ్చేస్తే రెండు మూడు రోజులు అలా గడిచింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత నాన్నగారు నేను అక్కడ కూర్చోవడం చూసారండి. ఏరా త్రిమూర్తులు స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయేవేంటి, స్కూల్ పిల్లలు విడిచిపెట్టినప్పుడు వాళ్ళతో వస్తున్నావేంటి, అదేంటి స్కూల్కి వెళ్ళేట్టుగా అంటున్నావు తప్ప వెళ్ళట్లేదా అని చెప్పి విషయం చెప్పాల్సి వచ్చిందండి. చెప్పి అప్పుడు చెప్పడానికి నాకు భయం వేసేది కాదు,
0: ఇక్కడ ఏం తిట్టేస్తారు ఏం కొడతారు అని భయం కదా.
1: అదండి, అందువల్ల ఇలా నాన్న ఇది ఇది సందర్భం ఇందువల్ల నాకు భయం వేస్తుంది అంటే అప్పుడు మార్పించారు నన్ను అప్పుడు పోయిన స్కూల్లోకి అప్పుడు మార్పించారు నాగభూషణం టీచర్ గారు అండి. అప్పుడు నాకు ఒకటో తరగతి బోధించే టీచర్ గారి పేరు నాగభూషణమ్మ గారు. ఇంకా తల్లి నాకు చదువు సంచులు నేర్పించారండి. ఒక్క ముందే పాఠశాల అంటే ఇష్టం అంటే ఆ తల్లి ఒక ఒక తల్లి వాళ్ళు ఉన్న బిడ్డలా చూసేవారండి, నన్నే కాదు ప్రతి విద్యార్థి అలా చూసేవారండి ఆవిడ.
0: సూపర్. మరి ఈ సందర్భంగా ఆవిడని తలుచుకోవడం జరుగుతుంది మనం.
1: అవునండి, అందువల్ల నేను ఒకటి స్కూల్ మీద చదువు మీద ఇస్తుందో కాకుండా ఆవిడ మీద ఇస్తుందో కూడా చేయవండి స్కూల్ కి.
0: అవునండి,
1: అంత ప్రేమించేవారండి, మాటల్లో చెప్పాలంటే ప్రేమించేవారండి ఆ బంగారు తల్లి, ఆ పెద్ద బంగారు తల్లి, ఆ యొక్క నాగపట్నం టీచర్ గారికి అంతర్జాతీయ అదే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మన కాలర్స్ లో పొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, తర్వాత దుర్గాడ మాణిక్యాల గారు వారు బాబు కూడా టీచర్ గారు టీచరేనండి, వారు పెన్నమ్మ గారు బాబాయ్ గారు వారి కుమారులే నాగేంద్రమోహన్ అన్నయ్య వీరు ముగ్గురికి నేను హృదయపూర్వకంగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని ఒక పాట అడుగుదాం అనుకుంటున్నాను.
0: చెప్పండి పాట చెప్పండి.
1: అదే అండి, ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళు అండి, ఇప్పుడు చదువుకుంటున్నారు అప్పుడు కూడా చదువుకోవాలి తప్ప చదువుకోకూడదని కోరుకుంటున్నాను. నిర్బంధ విద్య కాకుండా చదువుకోవాలని అభిలాష పుట్టించాలి, విద్యార్థుల్లో అలాంటి పరివర్తన తేవాలి అని చెప్పేసి మానసికంగా మన బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు అన్నట్టు మానసికంగా వాళ్ళు పరివర్తన తేవాలి తప్ప శారీరకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి బలవంతం పెట్టి వాళ్ళని బాధ పెట్టి భయపెట్టి మాత్రం చదువు చెప్తే అది అన్నాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అందుకోలేరు.
0: మీ టీచర్ గారు మిమ్మల్ని ఎలా కూర్చోబెట్టి చెప్పారో అలా చెప్తే అందరికీ కూడా చక్కగా చాలా చాలా ఇష్టపడతారు స్కూల్ అన్నా టీచర్ అన్నా కూడా.
1: అవునండి అవునండి, విజయ బంగారు తల్లి ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక పాట అడుగుతున్నాను.
0: సాంగ్ చెప్పండి.
1: హాయ్ హాయ్ నాయిక, హాయ్ హాయ్ నాయిక చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మంజునాథ పాడిన పాట, గీత రచన ముళ్ళపూడి శాస్త్రి గారు, సంగీతం మాధవల్ సురేష్ గారు. గురువంటే గుండ్రాయి కాదు, గురువంటే గుడి చెంబు కాదు, గురువంటే గుండ్రాయి కాదు అన్న పాట అందుబాటులో ఉందమ్మా?
0: ఉందండి.
1: ఈ పాట ప్రసారం చేయండి. ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు ఇక్కడే నా పక్కనే ఉన్నారు. మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, నాగేంద్ర మోహన్ అన్నయ్య, తర్వాత దుర్గాడ మాణిక్యాల దగ్గర వారి బాబు, మరియు పెన్నమ్మ గారు, బాబాయ్ గారు, శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, తర్వాత నరేందర్ రెడ్డి గారు, మన్నర శంకరయ్య గారు, వీరందరి కోసం ప్రసారం చేయమని మా చిట్టు తల్లి, మా సారి చిట్టు తల్లి పెన్నమ్మ గారు అవుతారు వీరు నాకు బంగారు తల్లి.
0: తప్పకుండానండి.
1: విజయ బంగారు మనసారి కోరుకుంటూ పాట ప్రసారం చేయమని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ప్రతి ఒక్కరికి కూడా మీ తరపు నుంచి ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్, మరి చికెన్ బీట్ఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి.
1: గుర్తు పట్టారా మేడం?
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: చాలా రోజులు అయిపోయింది మేడం. నా పేరు పూజారి ధనంజయ్ మేడం.
0: ధనంజయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నాం మేడం. చాలా చాలా చాలా రోజుల తర్వాత, దాదాపు ఒక 4 నెలల పైన అయిపోయింది మేడం మాట్లాడక.
0: అవునండి, చాలా రోజులైంది మీతో మాట్లాడి నేను.
1: అవును మేడం, మీరు మాట్లాడలేదు, లైన్ కూడా కలవర్ చేయదు మేడం.
0: సరిగ్గా
1: ఈరోజు అనుకోకుండా నాకు లైన్ కలిసింది. నాకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు మేడం.
0: లక్కీగా కాల్ కలిసింది అంటారు.
1: అవునంతే కదా మేడం.
0: ఓకే ఓకే. వింటున్నారా ప్రోగ్రామ్స్? వింటున్నారా?
1: వింటున్నాం మేడం. బండార్ ట్రిమ్.

0: అత్తగారు మంచి పాట అడిగారు, మంచి సలహాలు కూడా చెప్పారు, మంచి మాటలు కూడా చెప్పారు.
1: అవునవును,
0: చాలా హ్యాపీగా ఉంటుందండి అతను మాట్లాడుతూ ఉంటే, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అతనే కాదు ప్రతి శ్రోతలు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ అభిప్రాయం చెప్తూ ఉంటే నాకు చాలా బాగుంటుంది.
1: చెప్పండి, మరి రోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి మీ స్కూల్ డేస్ గురించి మరి లిజనర్స్ తో షేర్ చేసుకుంటారా?
0: చెప్తాను మేడం. మా శ్రీనివాసులోనే సార్ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నాడు ఆయన. చాలా వయసు అయిపోయింది, దాదాపు ఒక 85 ఏళ్ళు అట్లా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. జస్ట్ నేను పొద్దున్న కలిశాను మేడం, ధర్మవరం వెళ్ళాను, అక్కడ ధర్మవరంలో కలిశాను మేడం. మా సార్ అనుకోకుండా నాకు కలిశాడు.
1: గుర్తుపెట్టారా మరి మిమ్మల్ని?
0: గుర్తుపట్టాడు మేడం, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. మన కూడా ఉంది మా సార్ది. అసలు చిన్ననాటి స్నేహితులు గాని, స్నేహితు మాటలు గాని, సార్ చెప్పు పద్ధతులు గాని చాలా బాగా నచ్చుతాయి మేడం నాకు ఇప్పుడు కూడా. ఏమంటే ఆయన కోపం వస్తే మాత్రము బీచ్గా ఉంటాను మేడం, అది మాత్రం మేము భయపడుతూ ఉంటాం మేడం ఇప్పుడు కూడా. ఒక మంచి పాట, గురువులది పాట మీరే వినిపించండి, ఎందుకంటే ఒక పాట వినిపించారు, ఇంకొక పాట మీరే వినిపించండి మేడం.
1: ఓకే, తప్పకుండా అండి, మంచి పాట అయితే ప్లే చేద్దాం.
0: థ్యాంక్ యూ మేడం. ప్రత్యేకంగా బండారు త్రిమూర్తులు గారికి, నంద్యాల రామయ్య గారికి, పాలం పోలయ్య గారికి, నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా హాయ్ చెప్పండి మేడం.
1: తప్పకుండానండి, ప్రతి ఒక్కరికి కూడా, మీరు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పెద్ద హాయ్. మరలని మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చికెన్ బీట్ఫుల్ సాంగ్స్ అయితే వింటున్నా కదండి, మరొక కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి.
1: వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్
0: హిమవంత్ కుమార్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: నిన్న చేశాను.
0: ఓకే,
1: వాళ్ళు చేసింది ఏంటంటే మీరు వచ్చారని చెప్పి నేను చేశా.
0: అవునా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు?
1: ఇందాక వాయిస్ విన్నాను. వచ్చారు, మన అమ్మగారు వచ్చేసారు అనుకున్నాను.
0: ఓకే ఓకేనండి. చెప్పండి, మరి ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి మరి మీ చిన్ననాటి స్కూల్ డేస్ సంఘటనలు మా లిజినెస్తో షేర్ చేసుకుంటారా?
1: అంటే చదువు చెప్పిన గురువుల గురించా, లేకపోతే ఫ్రెండ్స్ గురించా?
0: మీకు ఎలాగైనా పర్వాలేదు. మీకు ఏ టీచర్ అంటే భయం, ఏ టీచర్ అంటే ఇష్టం, ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఏదైనా ఎనీ టాపిక్?
1: మనం ఎవరికి భయపడలేదండి, మనం ఏడిపించిందా?
0: ఇప్పటికే అంతే, వాయిస్ లో అలాగే ఉంటుంది ఆ డామినేషన్ అంతా
1: తెలిసిపోతుంది.
0: ఎప్పుడు ఒక్క మాస్టర్ గారు కూడా భయపడలా?
1: భయపడలా, మాస్టర్ గారు కాలు ఎగరకూడదు నేను.
0: అయ్యయ్యో,
1: ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్, సెకండ్ పీరియడ్ తెలుగు, థర్డ్ పీరియడ్ లెక్కలు, ఫస్ట్ పీరియడ్ కి ఇంగ్లీష్ మాస్టర్ నువ్వు వచ్చేస్తే ఎలాగా?
0: అంటే వాళ్ళ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదండి, ఆయన రాకపోవచ్చు, లేట్ అవ్వచ్చు.
1: సంగతి మాకు వయసులో ఉన్నాం కదా, పిల్లలం కదా.
0: అయ్యయ్యో, ఓకే బాగుంది. అయితే
1: పిచ్చి కారు ఎరుకోటి పెట్టాం, పడ్డాడు. ఎవరు ఎరుకుంటారండి? ఎవరు ఎవరు తెలియదు, అంతా మేమేగా.
0: అవునా?
1: లీడర్ కూడా మా మనిషే. తర్వాత చూసినా కూడా ఏమున్నది అనుకోండి, తర్వాత సంగతి అట్లా ఉంటది మా యొక్క ఇది.
0: అంటే ఏ క్లాస్ లో ఉన్నారు జరిగినప్పుడు సంఘటన ఇది?
1: ఇది ఫిఫ్త్ వారం ఉంది చదివేటప్పుడు.
0: ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నారు పాపం. ఏదో చిన్నపిల్లాడు తెలిసి తెలియక ఏదో చేసేయాలి అని వదిలేస్తుంటారు పాపం. లేకపోతే ఇంకొంచెం పెద్ద క్లాస్ అయితే కనుక పడిపోను నాలుగు.
1: చదివేటప్పుడు స్కూల్ పైన అంటే ఎస్ఎస్ఎల్సీ అప్పుడు.
0: ఓకే,
1: దాని తర్వాత పీసీ వచ్చింది. ఇప్పుడు పీసీ తీసేసి ఇంటర్మీడియట్ అనే అలా పెట్టారు.
0: అవునండి, అవునవును.
1: మేము చదివేటప్పుడు ఎస్ఎస్ఎల్సీ.
0: ఓకే ఓకే.
1: అయితే మాకేంటంటే మాకు చదువు నేర్పిన గురువులందరికీ చాలా బాగా ఉన్నారు అమ్మా మాకు.
0: ఓకేనండి.
1: వాళ్ళకి శిరస్సు నుంచి పాదాభోనం చేయాలి, అంత బాగా చెప్పారు మాకు చదువులు.
0: బాగుంది. ఓకే, చెప్పండి మరి సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
1: ఇప్పుడు విన్నాను, 5 నిమిషాలు పాట అది.

0: స్టూడెంట్ నెంబర్ వన్ పాట.
1: అవునండి, అవునవును.
0: ఉన్నాం లైన్ లో ఉంది. అవును, 5 నిమిషాల పాటు పాట ఉంది అది.
1: అవునవును.
0: సరే ఇంకో పాట వేసేయమ్మా, మంచి పాట. చాయిస్ మీ వాయిస్ మంది కదా,
1: ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయమంటారా?
0: చేసేయమ్మా.
1: ఓకే, తప్పకుండానండి.
0: అందరూ బాగున్నారుగా?
1: అందరూ బాగున్నారండి.
0: ప్రసాద్ గారు, అక్షర, అక్షయ
1: వింటున్నారా ప్రోగ్రామ్స్? అన్ని వింటున్నారా?
0: పల్లవి,
1: అందరూ బాగున్నారు.

0: మురారి అని అయ్యే కదా.
1: అవునండి అవునవును.
0: అక్కడమో అక్కడ నేర్పిస్తుంది, పల్లవేమో అదండి పల్లవి నేర్పిస్తారు, ఒక్కొక్కరు ఒక రకం నేర్పిస్తాం మాకు ఇక్కడ అయితే.
1: అవునండి.
0: మరి విజయ మేడం గారు అయితే సరదాగా కాసేపు దంత కథానికి ఎక్సలెంట్, మోస్ట్ వండర్ఫుల్. అది
1: ఓకేనండి.
0: అందుకే అంత డిమాండ్ ఉంటుంది.
1: అయ్యో,
0: ఇదంతా మా పుణ్యంలో ఉండే మనుషులు అండి మాకు. మా ఆకాశవాణి కేంద్రంలో కృష్ణలాగో మీరు ఇక్కడ అలాగా.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: అది ఓకే అమ్మా.
1: ఓకేనండి, మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడుతాం. హలో,
1: హలో అక్క బబ్లు. అక్క
0: హలో, హాయ్, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అక్క బబ్లు.
0: బబ్లు,
1: మీ పేరు?
0: నా పేరు విజయ.
1: అక్క నేను చాలా హర్ట్ అయిపోయాను అక్క. నేను చాలా హర్ట్ అయిపోయి ఫస్ట్ టైం కాల్ చేస్తున్నా. భయంగా ఉంది అక్క, భయపడుతున్నాను. చాలా భయంగా ఉంది అక్క.
0: ఏం లేదు, చాలా చాలా హ్యాపీగా మాట్లాడచ్చు, సరదాగా మాట్లాడుకోవచ్చు.
1: సరే, నువ్వు ఏం టాపిక్ అయిపోయినా

0: అర్థం కాలేదు.
1: ఓకే బబ్లు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను, ఫస్ట్ టైం నుండి.
1: వరంగల్ నుంచి. ఓకే బబ్లు, ఏం చదువుతున్నారు?
0: నీ పేరు అర్థం కాలేదు. ఇండియా నా పేరు
1: విజయ. విజయ
0: విజయ అక్క, నా పేరు బబ్లు అక్క. ఫస్ట్ టైం కాల్
1: చేస్తున్నాను. ఓకే కూల్ కూల్ కూల్. ఇందుకే ఏం చదువుతున్నావు నువ్వు?
0: డిగ్రీ అయిపోయింది.
1: డిగ్రీ అయిపోయింది? ఏంటి డిగ్రీ అయిపోయి ఇంత టెన్షన్ పడుతున్నావా నువ్వు చిన్న పిల్లలాగా?
0: చిన్నప్పటి నుంచి భయం, నాకు భయం ఎవరితో మాట్లాడాలంటే. మాట్లాడితే చాలా భయపడతాను నేను.
1: అయ్యయ్యో, మరి అలా అయితే ఎలా డిగ్రీ కంప్లీట్ చేస్తానంటున్నావు? మరి అంత భయపడితే ఎలా?
0: నాకు చిన్నప్పుడు చాలు, అదేదో భయం వచ్చేసింది.
1: ఓకే ఓకే, ఏం లేదు, చక్కగా మాట్లాడుతున్నాం, బాగా మాట్లాడు. ఓకే మరి చెప్పి, ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, మరి నీ చిన్నప్పుడు స్కూల్ డేస్ గురించి చెప్పు. నీకు ఏ టీచర్ అంటే ఇష్టం, ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, మరి ఏ మేడం అంటే కొంచెం నీకు భయం ఎక్కువ, మరి చిన్ననాటి సంఘటన ఏదైనా మరి మా లిజినెస్ తో షేర్ చేసుకుంటావా? టైం కూడా అయిపోతుంది, మరి లాస్ట్ లక్కీయెస్ట్ కలర్ నువ్వే తెలుసా? చెప్పు చెప్పు.
0: నాకు నాకు తెలుగు, నాకు శారద టీచర్ అని నాకు చిన్నప్పుడు చాలా నేర్పించేది, క్లాసెస్ నేర్పించేది. హ్యాపీ థింకే నీకు. సో నాకు చిన్నప్పటి నుంచి క్లాసెస్ బాగా నేర్పించేది. నాకు చిన్నప్పుడు హోంవర్క్ రాయకపోతే బాగా నీళ్ళు చేపించేది, అది నాకు చాలా ఇంకొకటి గుర్తుండిపోతుంది. నాకు
1: హోంవర్క్
0: చాలా మోకాలు చేపించేది, నీళ్ళు చేపించేస్తుంది. అయితే అట్లా నాకు టెన్త్ క్లాస్ లో మురళీ సార్ అని నాకు చాలా ఇన్స్పైరింగ్ సార్ అనమాట, ఫిజిక్స్ సార్ అని నాకు చాలా ఇన్స్పైర్ చేసేవాడు. అంత నాకు టెన్షన్ పెట్టద్దు, నాకు నాకు లైఫ్ తీసుకో, భయ లైఫ్ తీసుకో, కాసేపు టెన్షన్ లైఫ్ తీసుకో, ఈ పాట కావాలి, నీతో మాట్లాడే ఇదే లాస్ట్ కాల్.
1: టైం కూడా అయిపోతుంది. ఓకే
0: ఇదే లాస్ట్ కాల్, నాకు
1: టైం అయిపోతుంది.
0: హలో, లైఫ్ తీసుకో, భయ లైఫ్ తీసుకో,
1: కాసేపు
0: కాసేపు టెన్షన్స్ అన్ని లైక్ చేసుకో, ఈ సాంగ్ పోయాక నేను చాలా హట్ అయిపోయాను.
1: ఓకే ఓకే ఓకే, తప్పకుండా బబ్లు. మరి నీకోసం నువ్వు కోరుకున్నట్టుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసిస్తున్నా. లిసనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన మరి మస్త్ టైం పాస్ కార్యక్రమం. మరి చాలా చాలా చక్కని పాటలు విన్నాం మరొకసారి. మన గురువులందరికీ కూడా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి ప్రసారమయ్యే మస్త్ టైం పాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం.

0: సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818-16-22-3454.

0: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ ఫ్రీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కే టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిగాయ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమరామ్.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కె శ్రీ రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

నగుండెలో నా ఎల్లెక్క చేసినావే వే వే వే కళ్ళాపు చల్లి రంగు ముగ్గెప్ప చేసినావే వే వే వే అల్ల పిట్టలో వలపు.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4
1: మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.
2: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆచే చాహ్నవి, వెల్కమ్ టు టీన్ మార్. సో లిసనర్స్, ఈ రోజు మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: లిసనర్స్, ముందుగా గోపీచంద్ మరణ్య గారి డైరెక్షన్ లో వీరసింహారెడ్డి మూవీ నుంచి జై బాలయ్య సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా కాలభైరవ్ గారు ఆలపించారు. మరి ఆ పాట ఇప్పుడు కోసం ప్లే అవుతుంది.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISD టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: తీన్మార్లో నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ అఖిలే గారి డైరెక్షన్ లో జవాన్ మూవీ నుంచి చలయా సాంగ్ కి కుమార్ గారు లిరిక్స్ అందించగా అజిత్ సింగ్ గారు మరియు శిల్పారావు గారు కలిసి ఆడిపించారు. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది. లెట్స్ ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: బిజినెస్ ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సంగతి ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: తీన్ మాల్లో నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ సైడేష్ కొరణకాంత్ డైరెక్షన్ లో హిట్ ది సెకండ్ కేస్ మూవీ నుంచి ఉరికే ఉరికే సాంగ్ కి కృష్ణకాంత్ గారు లిరిక్స్ అందించగా శ్రీరామ్ గారు ఆలపించారు. మరి ఆ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది. నెక్స్ట్ టెన్ ఎంజాయ్.

0: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.
1: This is ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ ఇప్పుడే అవుతుంది. Listen and enjoy.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: తీన్ మాలో నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ పరశురామ్ గారి డైరెక్షన్ లో సర్కార్ వెర్పాట మూవీ నుంచి కళావతి సాంగ్ కి అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించగా సెట్ శ్రీరామ్ గారు ఆలపించారు మరి ఆ సాంగ్ అంటే ప్రయాతుంది.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: తీన్ మాలో నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ సందీప్ రెడ్డి గారి డైరెక్షన్ లో యానిమల్ మూవీ నుంచి సత్రంగ సాంగ్ కి సిద్ధార్థ్ గారు లిరిక్స్ అందించగా అజిత్ సింగ్ గారు ఆలపించారు. మరి ఆ పాట అయితే పిన్ కోసం ప్లే అవుతుంది.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: దిస్ నాసి పిడ్మకస్ మక్ బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ప్లీజ్ లిటిల్ ఎంజాయ్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334116.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఈ రోజు తీన్ మాలో మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేసాం. మరి రేపు ప్రసారమయ్యే తీన్ మాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూ నండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆచే జాహ్నవి.

0: ना, नो टेंशन बेबे।
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.